ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 అశ్విన మాసం 10వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 2వ తేదీ శుక్రవారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శుభోదయం. మంగళధ్వని.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం. బంగారు పువ్వులు పూచే తల్లికి బృందగానం. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం శ్రీ మల్లిక్.

0: ఎఫ్ఎం 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు సమయం 6:30 దాటి 10 సెకండ్లు. చింతన, ఖురాన్ సూక్తులు వింటారు. వ్యాఖ్యాత అబూ హజ్రత్.
1: అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సదకా ఎలాంటి సంకల్పంతో చెయ్యాలి అనేది ఈరోజు చెప్పుకోబోతున్నాం. సదకా అంటే దానం చేయడం, మేలు చేయడం, సహాయం చేయడం వంటి భావాలు వస్తాయి. అలానే సదక్ అనే ఒక మాట కూడా ఉంది. సదక్ అంటే సత్యము, నిజము అనే భావాలు వస్తాయి. సదకాలో సదక్ అనే మాట దాగి ఉంటుంది. కాబట్టి సదకాకు సరైన భావం ఏమిటంటే స్వచ్ఛమైన మనస్సుతో కేవలం దేవుని ప్రసన్నత చురుగొనే ఉద్దేశంతో ఇతరులకు చేసే దానాన్ని, సహాయాన్ని, మేలుని సదక అంటారు. ఈ విషయము ఖురాన్లో సూరే దహర్లోని 9వ సూక్తిలో ఇలా చెప్పబడింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నమా నుతుహిముకుం లివజ్హిల్లాహి మిన్కుం జజాఉం వలా షకూరా. దీని భావం ఏమిటంటే మేము కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే మీకు తినిపిస్తున్నాము, అంతేగాని మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని గాని ధన్య

0: రమజాను నెలలో ఉపవాసాలు ముగింపు తర్వాత ఈదుల్ ఫితర్ అనే పండుగ జరుపుకుంటారు. ఆ సందర్భంలో పండగ నమాజ్కు వెళ్లే ముందు సదకతుల్ ఫితర్ దానం చెయ్యాలని ఆదేశించబడి ఉంది. ఈ దానాన్ని బీదలకు, అభాగ్యులకు పండుగ నమాజ్కు ముందే చెల్లించాల్సి ఉంటుంది. జకాత్ దానం చేయటం ద్వారా అతడి సంపద పరిశుద్ధమవుతుందని చెప్పబడుతుంది. అదేవిధంగా సదకతుల్ ఫితర్ చెల్లించడం ద్వారా ఉపవాసమున్న వ్యక్తి ఉపవాస సమయంలో తన వల్ల ఏదైనా పొరపాటు జరిగితే అది సదకతుల్ ఫితరాతో వర్ణించబడతాయని, అంటే సదకా చేసే వ్యక్తి తనకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో సంకల్పంతోనే సదకా చెల్లించాలని ఈ విషయం వల్ల మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ సల్లం వారు ఇలా వివరించారు, సదకా ప్రతి ఒక్కరూ చేయాల్సి ఉంటుంది. అది విని ఒక వ్యక్తి సదకా చేయడానికి అతని వద్ద ఏమీ లేకపోతే అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ప్రవక్త వారు అతన్ని ఇలా ఆదేశించారు, ఒకవేళ అతని దగ్గర డబ్బులు లేకపోతే అతడు పనిచేసి డబ్బులు సంపాదించి కొంత తన కోసం ఉంచుకొని కొంత సదకా చెయ్యాలని అన్నారు. ఆ వ్యక్తి మరలా ఇలా ప్రశ్నించాడు, అతడు కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతేనో అని అన్నారు. అని అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఎవరికైనా సహాయం చెయ్యాలి, అంటే తన శ్రమను ఇతరులకు దానం చేసినట్టయితే అది కూడా సదకా కిందే వస్తుంది అని చెప్పారు. అతడు మరలా ఇలా అడిగాడు, అతడు సహాయం చేసే స్థితిలోని కూడా లేకపోతేనో అని అడిగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఇతరులకు మంచి విషయాలను బోధించాలి, అలా కూడా చేయలేని పక్షంలోనో అని అడిగారు. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు అతనితో, తన వల్ల ఎవరికి ఎలాంటి కష్టము నష్టము జరగకుండా జాగ్రత్తగా మసులుకునేవాలి, ఇది కూడా సదకాలో చేసేటట్టే వస్తుంది, సదకాలో ఒక భాగమే అని మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఇక్కడ సదకా అనేది దానం అనుకుంటాము, కానీ సదకా అనేది ఒక సహాయము. ఆ సహాయం కూడా ఎవరైతే గ్రహిత ఉంటాడో, తన వల్ల మేలు పొందుతాడో, అతని నుంచి ఏమీ ఆశించకుండా కేవలం దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, దేవునికి దగ్గర అవడం కోసం, దేవుని యొక్క కారుణ్యం పొందడం కోసం చేసేదానినే సదకా అంటారని మనకు చెప్పబడుతుంది. అల్లాహ్ తాలా మనందరికి కూడా సద్బుద్ధితో సదకా చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.
1: మీరింతవరకు చింతన ఖురాన్ సూక్తులు విన్నారు. వ్యాఖ్యాత అబూ హజ్రత్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు ట్యూన్ చేసి వింటున్నారు FM 102.

0: ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో రైతు కుటుంబానికి అదనపు ఆదాయం ఆవశ్యకత అనే విషయం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ వింటారు.
1: కాలం మారుతా ఉంది. మారే కాలంతో పాటుగా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. సరే, దానికి తగ్గట్టుగా మనకి ఆదాయం వస్తుందా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మామూలుగా పట్టణాలు నగరాల్లో రకరకాల ఉద్యోగాలు ఉపాధులు ఉంటాయి. సరే, దానికి తగ్గట్టుగా కాస్త ధరలు పెంచుకొని వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. కానీ గ్రామాల్లో రైతు కుటుంబాలుగా మనం బతికేటప్పుడు మనము ఈ ఖర్చులకు తగ్గట్టుగా సంపాదించగలుగుతున్నామా? అది ముఖ్యంగా మనం గమనిస్తే ఉన్నటువంటి రైతాంగంలో ఎక్కువ శాతం మంది సన్నా చిన్నకారు.

ఉన్నటువంటి ఒక ఎకరా అరెకరా లేకపోతే 2 ఎకరాలు ఈ భూములతోటి పూర్తిగా పంటల మీదే ఆధారపడి పంటలు కనుక పండించారనుకోండి, అంటే ఇతర రకాలైనటువంటి అనుబంధ వృత్తులు ఏమి లేకుండా పంటే పండించి ఆ పంట వచ్చిన తర్వాత ఆ ధాన్యాన్నో ఆ పప్పులను అమ్ముకొని దాని ద్వారా వచ్చిన లాభంతో జీవితం గడవాలంటే మటుకు కష్టమైపోతుంది కాలంలో. అందుకే ఎప్పుడైనా సరే రైతు కుటుంబాలు పూర్తిగా పంట మీద ఆధారపడే బ్రతకూడదు. పంటతో పాటుగా ఇటు రైతైనా రైతు మహిళైనా ఇద్దరు కలిసి కానీ లేకపోతే విడివిడిగా కానీ అనుబంధ వృత్తులో ఇతర వృత్తులో తీరాల్సిందే. ఎందుకు? మనకి పిల్లల చదువులు, ఇప్పుడు పిల్లల్ని చదివించకుండా ఎవరు ఉండటల్లా, చదివించాలి కూడా. దానికి అయ్యేటువంటి ఖర్చు కానీ లేకపోతే ఏదన్నా వైద్య అవసరాలు వస్తే దానికి పెట్టేటువంటి ఖర్చులు కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. అలాగే ఇళ్లలో మన ఆచారాలు ఉంటాయి, ఆచారాలను అమలుపరచడానికి కూడా ఖర్చులు ఉంటాయి మనకి. వేటిని తీసేయలేం మనం. మరి దానికి తగ్గట్టుగా ఆదాయాలు రావాలంటే ఈ అదనపు ఆదాయం కోసం మనం ఏం చేయొచ్చు అనేది ఆలోచించాలి. ముఖ్యంగా మనకున్నటువంటి వనరులను ఉపయోగించుకొని మనం ఏం చేయొచ్చు ముందు చూసుకుందాం. మనకున్నటువంటి వనరుల్లో భూమి ఒకటి, దానికి నీటి వస్తుందనుకోండి ఇంకా అదృష్టం. వర్షాధారంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా మంచిగా ఉపయోగించుకొని మనం ఎక్కువ ఆదాయాన్ని తెచ్చుకోవచ్చు అనేది ఆలోచించుకోవాలి. ఉదాహరణకి మనకు 2 ఎకరాలు ఉందనుకుందాం. పూర్తిగా వరో లేకపోతే మొక్కజొన్న వేసేసి వదిలేయటం కాదు, కొంత భూమిలో మాత్రమే మనము పంటేసుకుంటాం, మిగతా భాగాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆలోచించుకోవాలి. ఉదాహరణకి పాడి పశువుల పోషణ ఎక్కువగా మనం చేస్తాం, మరి పశువులకు కావాల్సినటువంటి పచ్చి మేపుని మనం ఈ భూమి ద్వారా పొందాలి. అలాగే మనకి నీళ్లు తక్కువ ఉన్నాయి, 2 పంటకి సరిపోవు అనుకున్నట్లయితే ఆ పచ్చి గడ్డిని తిరిగి పాతరగడ్డిగా మార్చుకొని తర్వాత పశువులకి దాన్ని మేపుకోవటానికి అనువుగా చేసుకుంటే సంవత్సరం మొత్తం కూడా కాస్త కోస్తో ఆదాయాన్ని తెచ్చిపెట్టేది పాడి పశువుల పోషణ. దీనికి తోడు మనకున్నటువంటి ఈ ఎండు వరి గడ్డిని చాలా వరకు వృధాగా పడేస్తాం, దాన్ని ఉపయోగించుకొని పుట్టగొడుగులు పెంపకం చేసుకోవచ్చు. అలాగే పంటలో వచ్చేటువంటి వ్యర్థాలు అనేటువంటి ఈ పంటలో మిగిలిన భాగాన్ని అంతా కూడా మనము పాడి పశువులకు తయారు చేసుకున్నటువంటి దానాలో భాగం చేసుకోవచ్చు, దాన్ని తత్మా రైతు సోదరులందరికీ కూడా అమ్ముకోవచ్చు. చాలా వరకు చాలామంది మహిళా రైతులు పాడి పశువులు పోషణ చేస్తారు. అలాగే అజుల్లా, మనకి నీళ్లు లేని సమయంలో, బోర్లో నీళ్లు రాని సమయంలో, కాలువలు రాని సమయంలో మనకి పాడి పశువులకు పచ్చి మేపు ఇవ్వడానికి ఒక సులువైన మార్గం అజుల్లా పెంపకం. ఇది మనం చేసుకుని తత్మా రైతు సోదరులకు కూడా అమ్ముకున్నాం అనుకోండి, మంచి మేపుగా పచ్చి మేపుగా పాడి పశువులకు ఉపయోగపడుతుంది, పాలు తగ్గకుండా ఉంటుంది. అలాగే వచ్చినటువంటి పాలని అలానే సరాసరి అమ్మకుండా ఇతర ఉత్పత్తులుగా తయారు చేసుకొని మనము వాటిని అమ్ముకుంటూ వచ్చేటువంటి ధర వేరు. పాల కోవాను లేకపోతే మరి రకరకాల పదార్థాలు మీ అందరికీ తెలుసు, తెలుసుగానే మనం చేయటానికి సందేహిస్తాం. అలాగే పంట ఉత్పత్తులను కూడా సరాసరి ఎప్పుడు అమ్ముకోకూడదు. కందులు, పెసలు, మినుములు బయట కందిపప్పు రూపంలో, పెసరపప్పు రూపంలో ఎంత ధర పెట్టుకుంటాం, మినపగుండ్లు ఎంత ధర పెట్టుకుంటాం, మన దగ్గరికి వచ్చినప్పుడు వ్యాపారస్తులు ఎంత ధర పెట్టుకుంటున్నాడు, ఇది మటుకు మర్చిపోకూడదు. గ్రామాల్లో మనకు మనముగానే వాటిని తయారు చేసుకోవడానికి ఇప్పుడు చిన్న చిన్న మిల్లులు వచ్చాయి, అలా చేసుకుంటే మనకు అదనపు ఆదాయం వస్తుంది. అలాగే కూరగాయలు, కూరగాయలు మనకున్నట్టు తక్కువ పొలంలోనే మనం కొన్ని సెంట్లు వేసుకొని రోజువారీ అమ్ముకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఈ మధ్యకాలంలో మంచి ధర ఇస్తున్నారు, ప్రకృతి వ్యవసాయం చేసి అసలు మందులు కొట్టకుండా మంచి కూరగాయలు తీస్తే మామూలుగా ఇచ్చే ధర కన్నా అదనంగా పైసలు వస్తున్నాయి మనకి. ఇలా రకరకాల మార్గాలు ఉన్నాయి. మనం చేసే తప్పు ఏంటంటే మార్గాలు వెతుక్కోకపోవటం, కాస్త సమయాన్ని కేటాయించకపోవటం, దానికి మనం చేస్తే వస్తుందా రాదనేటువంటి అనుమానం పెట్టుకోవటం. ఎలాంటి అనుమానం లేదు. పట్టణాలు నగరాల్లో చేసేటువంటి వీళ్ళంతా కూడా పెద్దగా ఏదో నేర్చుకుని చేసిన వాళ్ళు కాదు. దానికి తోడు ఇప్పుడు ఇంకొక మంచి అవకాశం మనకి. కృషి విజ్ఞాన కేంద్రాల్లో ప్రతి రైతు, రైతు మహిళలకి, యువతకి అనేక రకాల శిక్షణలు, మనం ఏం శిక్షణ కావాలని అడిగితే కొంతమందిని మనం కలుపుకొని పోతే వాళ్ళు చక్కగా నేర్పుతున్నారు. దాన్ని ఉపయోగించుకొని మనం ఆర్థికంగా అదనపు ఆదాయం పొందేలాగా మనం ఇతర రకాలటువంటి వృత్తులను చేపట్టడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాలను మటుకు మనం సద్వినియోగపరచుకోవాలి. మన పిల్లలైనా సరే ఒక పక్క చదువుకుంటూనే ఉండాలి, చదువు మానకూడదు. దాంతోపాటు ఒక వయసు వచ్చిన తర్వాత నుంచి తల్లిదండ్రులకు సహాయంగా ఏదైనా అదనపు ఆదాయం తెచ్చేటువంటి కార్యక్రమం చేసి పెట్టాలి. ఇలా మనం ఆలోచిస్తే కుటుంబాన్ని చక్కగా మనం పోషణ చేసుకోవచ్చు, ఆరోగ్యవంతమైన

0: ఆహారం తినొచ్చు, స్వచ్ఛమైన ఆహారాన్ని తినొచ్చు. దానికి తోడు మనం 10 మందికి పనిచ్చినోళ్ళు అవుతాం, అలాగే అదనపు ఆదాయం పొందినోళ్ళు అవుతాం. ఆలోచించండి.
1: మీరింతవరకు రైతు కుటుంబానికి అదనపు ఆదాయం ఆవశ్యకత అనే విషయం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ విన్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం వింటారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలకు వాతావరణ సమాచారం. రానున్న 24 గంటల్లో 1-2 చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన ఏమీ లేదు. ఆంధ్ర కోస్త తీర ప్రాంతాల్లో చేపలు పట్టే వారికి రానున్న 4 రోజుల్లో చెప్పుకోదగ్గ వాతావరణ సూచన లేదు. మీరింతవరకు పొలం పనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలోని కోటిపల్లి, నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు పనులకు వీరు శంకుస్థాపన చేయనున్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్తో రాయలసీమ రూపురేఖలు మారిపోనున్నాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: రాయలసీమను రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా ప్రారంభిస్తున్నారు. అది కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి హార్టికల్చర్ హబ్ ద్వారా రాయలసీమ కరువు ప్రాంతం అనేది తుడిచేసి ఇది ఒక పెద్ద వ్యవసాయ కేంద్రంగా మారబోతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఒక పక్క పరిశ్రమలు వచ్చాయి, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఒక పక్క మరి ఈ హార్టికల్చర్ హబ్ కూడా మరి రైతే రాజు అని గ్రహించిన ప్రభుత్వం

0: మీ ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తారు.
1: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా సుమారు 2,500 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడనుంది. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17% వర్షపాతం లోటు ఉందని, దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణకుమార్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ
2: 17% వర్షం తక్కువగా వచ్చింది అన్న దానితో పాటుగా ఈ 17% కంటే కూడా పడ్డ రోజు అత్యధికంగా పడితే ఆ నీరన్నీ కూడా నదుల ద్వారా సముద్రంలోకి వెళ్లిపోయింది. ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నదన్నది అధికారులు చెప్తున్న ప్రాథమిక అంచనా. దీని మీద ఇమీడియట్లీగా క్యాబినెట్ సబ్ కమిటీ కూర్చొని దీని మీద జరిగిన నష్టం కానీ ఈ నష్ట నివారణ ఎలా చేపట్టాలి అనే అంశం మీద ఒక రిపోర్టు తయారు చేసి అత్యవసర క్యాబినెట్ సమావేశాన్ని మళ్లీ కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేసుకుని దాని తదుపరి కార్యాచరణ చేపట్టాలని కూడా ఈరోజు కేబినెట్ లో డిసైడ్ చేయడం జరిగింది.
1: ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం, సహజ జలవనరుల పరిరక్షణ ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతగా వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ఆక్వా వ్యర్థాల కారణంగా సహజ నీటి వనరులు, భూగర్భ జలాలు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి పరిశ్రమ నిర్దేశిత ప్రమాణాలను తప్పక పాటించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. కోనసీమ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన కోటిపల్లి నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు రాష్ట్ర వాటా కింద అదనంగా ఈ నిధులను విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర రైల్వే శాఖతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 25% నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భూసేకరణ, నిర్మాణ పనుల వ్యయాలు కూడా రాష్ట్ర వాటాలో భాగమని పేర్కొన్నారు. గతంలో భూసేకరణ కోసం రాష్ట ప్రభుత్వం చేసిన ఖర్చులను కూడా రాష్ట్ర వాటా కింద పరిగణలోకి తీసుకునేందుకు రైల్వే శాఖ అంగీకరించిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. పన్నెండవ వేతన సవరణ కమిషన్ పీఆర్సీ కమిషనర్గా ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నిన్న విడుదల చేశారు. 2023 జూన్ 30వ తేదీతో 11వ పీఆర్సీ గడువు ముగిసిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజయవాడ నగరంలో ఈరోజు స్వచ్ఛతాన్ 2026 పరుగును నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హాఫ్ మారథాన్, 10K, 5K రన్లు నిర్వహిస్తున్నారు. ఈ రన్లో ప్రతిభ కనబరిచిన వారికి నగదు పురస్కారాలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సత్యాగ్రహం, అహింస, శాంతి అనే పదునైన ఆయుధాలతో బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సముపార్జించి పెట్టిన మహనీయుడు మహాత్మాగాంధీ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 1869 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ పట్టణంలో అక్టోబర్ 2వ తేదీన జన్మించిన మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర పోరాటాన్ని శాంతియుతంగా ముందుండి నడిపించి యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచారు. అందుకే మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2ను ప్రపంచ దేశాలు అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్నాయి. భారతదేశం చేసిన విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 2007 సంవత్సరంలో గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటించాలని ప్రకటించింది. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. డిఎస్సీ రెండో విడత నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నోటిఫికేషన్ విడుదల నుంచి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధనే లక్ష్యంగా మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. బడిమానిన పిల్లలు భవిష్యత్తులో మాదక ద్రవ్యాల బారిన పడటం అనేక సామాజిక సమస్యలకు దారితీస్తున్న విషయాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి వెల్లడించారు. వాతావరణం. ఉత్తర కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు అంతర్గత కర్ణాటక తమిళనాడు మీదుగా విస్తరించిందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్ర యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
3: ఆంధ్రప్రదేశ్ మరి యానాంలకు వాతావరణ సూచనలు ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో నేపథ్యంలో రైతులు పండించిన పంటలను కేంద్ర ప్రభుత్వం 100% కొనుగోలు చేయాలన్నారు. కేంద్రం నిర్దేశించిన కరువు నిర్వహణ మార్గదర్శకాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలోని కోటిపల్లి నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्रमोदी उक्तवान् यत् एकविंशतितम्यां शताब्द्यां भारतं जनहितैः सक्रिय सुशासनयोः सिद्धान्तैः च सह अग्रे गच्छति. सः उक्तवान् यत् देशः परिष्कृत मार्गे द्रुतगत्या अग्रे सरति तथा याः संस्थाः परीक्षाः आयोजयन्ति ताभिरपि देशस्य आवश्यकतानुरूपं परिष्काराः करणीयाः. नवदिल्ल्यां भारतमण्डपम् इत्यत्र संघलोकसेवायोगस्य शताब्दी समारोहं सम्बोधयन् प्रधानमन्त्री बलं प्रदत्तवान् यत् युवजनान् लोकसेवायां प्रवर्तयितुं प्रयत्नः करणीयः. येषां प्रेरणा केवलं प्रशासकीयपदप्राप्तिः न अपितु जनसेवा भवेत्. राष्ट्रं राष्ट्रपितुः महात्मा गान्धिनः 75th-तम्यां जयन्त्याम् अद्य श्रद्धाञ्जलिं समर्पयति. गांधी जयन्त्याः अवसरे स्वकीय सन्देशे राष्ट्रपतिः द्रौपदी मुर्मुः उक्तवती यत् विश्वस्य विभिन्नेषु भागेषु प्रवर्तमानानां युद्धानां संघर्षाणां च मध्ये महात्मा गांधिनः सन्देशः शान्तेः अहिंसायाश्च सन्देशः अद्य पूर्वापेक्षया इतोपि प्रासंगिकः अभवत्. सा महात्मा गांधिने श्रद्धाञ्जलिं समर्प्य उक्तवती यत् तस्य जीवनम् आदर्शाश्च विश्वे सर्वत्र बहुमानिताः सन्ति. सा विश्वासं व्यक्तवती यत् भारतं 47th-2000 वर्षपर्यन्तं विकसित भारतस्य लक्ष्यं प्रति अग्रे गच्छति. नवदिल्ल्यां राजघाट इत्यत्र महात्मगान्धिनः समाधौ सर्वधर्म प्रार्थना सभा आयोजयिष्यते। गान्धी जयन्त्याः अवसरे अद्य पूर्व प्रधानमन्त्रिणः

ఎస్ లిసనర్స్, ఇప్పుడు స్టూడియోలో టైం 7 గంటలు దాటి 45 సెకండ్లు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈనాటి ఎఫ్ఎం 102 MHz ప్రసారాల్లో భాగంగా 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ఉదయ సమీరాలు. ఈ కార్యక్రమంలో భాగంగా నేటి మాటలో భారత జాతిపిత మహాత్మాగాంధీ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కొని తెలుసుకుంటారు. అలాగే భారత 2వ శాశ్వత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కొని తెలుసుకుంటారు. ఉదయ సమీరాల్లో 2వ అంశంగా ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రం ఆరోగ్యం భద్రం అనే అంశంపై పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారి స్వీయ అనుభవం వింటారు. అనంతరం గాంధీ మార్గం పుష్పాంజలి సమాచార వాణి వింటారు. ఉదయ సమీరాల్లో 8:00 సమాచార్ ప్రభాత్, అనంతరం మార్నింగ్ న్యూస్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, అలాగే స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా ఏక్ పేట్ మా కే నామ్ అనే అంశంపై కొన్ని వివరాలు తెలుసుకుంటారు. 8:59 పాటల పల్లకి కార్యక్రమం వింటారు. 9:30 జపాన్లో జరుగుతున్న 20th edition ఆఫ్ ఏషియన్ గేమ్స్ యొక్క తాజా సమాచారం వింటారు. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ

పథకాలు కార్యక్రమంలో భాగంగా సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం పాటల పల్లకి కార్యక్రమం కొనసాగుతుంది. 11 గంటలకు మధురిమ శ్రోతలు వాట్సాప్ ద్వారా ఎంచుకున్న పాటల్ని వింటారు. 11:30 ఏషియన్ గేమ్స్ యొక్క తాజా సమాచారం వింటారు. అలాగే 11:30 ఏకచిత్రగానం కార్యక్రమం వింటారు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12:40 హిందీ చిత్రగీతాలు వింటారు. అలాగే 1:35 మహిళావాణి కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో భాగంగా శాంతి అహింసే ఆయుధాలుగా అనే అంశంపై శ్రీమతి డివి మానస మరియు శ్రీమతి డి శ్రీదేవిల సంభాషణ వింటారు. 14:30 వాతావరణ సమాచారం వింటారు. 14:31 కర్ణాటక సంగీతం. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీమతి సిక్కిల్ మాలా చంద్రశేఖర్ వేణుగానం, శ్రీ ఎంబర్ ఎస్ కన్నన్ వయోలిన్, శ్రీ పున్కులం సుబ్రహ్మణ్యం మృదంగం, శ్రీ టిడి బాలసుబ్రహ్మణ్యం ఘటం. 15:00 మధురమే సుధా గానం కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటల్ని వింటారు. 16:00 సరదాగా కాసేపు శ్రోతలతో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం వింటారు. 4:30 సరదాగా కాసేపు కొనసాగుతుంది. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. 5:35 మా పదం మీ భావం కార్యక్రమం వింటారు. 6:00 సమాచార వాణి వింటారు. 6:35 మిక్స్డ్ మస్తీ కార్యక్రమం వింటారు. ఇవి ఈనాటి కొన్ని ప్రసార విశేషాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింత అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఇక వార్తల వివరంగా, దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగ అభివృద్ది కోసం ఉద్దేశించిన గోబర్ధన్ పథకాన్ని నిన్న న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంట వ్యర్థాలు, ఇతర సేంద్రియ వనరులను ఉపయోగించి స్వచ్ఛమైన దేశీయ ఇంధనాన్ని అభివృద్ది చేసేందుకు సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు ఈ పథకం దోహదపడుతుందని తెలియజేశారు.
1: सरकार ने योजना ऐसी बनाई है जिसमें केंद्रीय सरकार और राज्य सरकार मिलकर एक नया इकोसिस्टम बनाए जिसके द्वारा जो सीबीजी प्लांट लगाना चाहते हैं उनको कैपिटल एक्सपेंडिचर के लिए सहायता मिलेगी 2 करोड़ की. क्रेडिट गारंटी भी है एमएसएमईज के लिए और अगर आप महिला एंटरप्राइज है आपका तो उसकी 20 करोड़ की जगह 25 करोड़ की गारंटी होगी.
0: కాగా ఈ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 23,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ పథకం ద్వారా దేశీయ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్, కెనడా దేశాల మధ్య ఉన్న సమగ్ర వాణిజ్య ఒప్పందం ద్వారా రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సుమారు 30

బిలియన్ డాలర్ల నుండి దాదాపు 70 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి. ఈ విషయాన్ని కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిధర్ సిధు తెలియజేశారు. 5వ దశ చర్చలు సోమవారం ఒటావాలో ప్రారంభమవుతాయని, రాబోయే రోజుల్లో వాణిజ్య ఒప్పందంపై ఇరు పక్షాలు ఒక ముగింపుకు రావాలని సిధు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంధనం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ వంటి రంగాల్లో లోతైన సహకారానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. భారత్లో పెరుగుతున్న ఇంధన అవసరాలు కెనడాకు ఒక ప్రధాన అవకాశమని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్ ప్రస్తుతం ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ పరిశ్రమలను విస్తరిస్తున్నందున కీలక ఖనిజాలు ఆర్థిక వ్యవస్థకు కీలక వనరులుగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్బంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తుంది. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా అలాగే విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలోని బాపు సమాధి రాజ్ఘాట్ వద్ద సర్వధర్మ ప్రార్థన సభ ఏర్పాటు చేస్తారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గుజరాత్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోర్బందర్లోని మహాత్మాగాంధీ జన్మస్థలమైన కీర్తిమందిర్లో జరిగే ప్రార్థనా సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. అలాగే అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో ఈ ఉదయం సర్వమత ప్రార్థన కూడా నిర్వహిస్తారు. రాష్టవ్యాప్తంగా భారీ స్థాయిలో స్వచ్ఛతా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. గాంధీ జయంతి సందర్బంగా ఖాదీ, పాలీ వస్తాల ఉత్పత్తిపై 30% ప్రత్యేక మార్కెట్ ప్రోత్సాహక మద్దతును రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. వోకల్ ఫర్ లోకల్, హర్ ఘర్ స్వదేశీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నేడు నెలకొన్న అనిశ్చితి, సంఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో మహాత్మాగాంధీ అందించిన శాంతి, అహింస సందేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్బంగా రాష్టపతి ముర్ము ఆయనకు నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం, ఆశయాలు ఆదర్శంగా నిలుస్తాయని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ది ప్రయోజనాలు ప్రతి పౌరుడికి అందేలా ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇది అందరి సంక్షేమం, అభ్యున్నతి అనే సూత్రంపై ఆధారపడిన మహాత్మాగాంధీ సర్వోదయ ఆశయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని రాష్టపతి అన్నారు. భారతదేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. 1904 అక్టోబర్ 2వ తేదీన మొఘల్ సరాయ్లో శాస్త్రి జన్మించారు. ఈ ప్రాంతానికి ఇప్పుడు అధికారికంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నగర్గా పేరు మార్చారు. కౌమార దశలోనే భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి 1921 సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశ రాజధానిలోని రాజ్ఘట్లో గాంధీ జయంతి, విజయ్ఘాట్లో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. రాజ్ఘాట్, రింగ్ రోడ్, సమీప రహదారుల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు కోరారు. ఈ ఉదయం 5 గంటల నుండి 11 గంటల మధ్య ప్రధాన మార్గంలో ట్రాఫిక్ను మళ్లించే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామసభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం పీపీసీ 2026-27 సబ్కీ యోజన, సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2018 నుండి ప్రజల ప్రణాళిక ప్రచారాన్ని ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తోంది. ఇది పంచాయతీలు సంపూర్ణ సమ్మిళిత భాగస్వామ్య అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేయడానికి వీలు కల్పిస్తోంది. 255,000 పైగా గ్రామ పంచాయతీలు తమ ప్రణాళికలను సిద్దం చేసి ఈ గ్రామ స్వరాజ్లో అప్లోడ్ చేస్తాయి. కీలకమైన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలను, అమలును సమీక్షించడానికి, స్థానిక అవసరాలు, లోపాలను గుర్తించడానికి, అలాగే తమ గ్రామాల అభివృద్దికి సంబంధించిన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ గ్రామసభ చర్చ ప్రజలకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఒక వేదికగా నిలుస్తుంది. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త

0: ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కాలేజీలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా హి సేవ ద్వారా తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు, ప్రజలతో సంభాషిస్తారు. పంచాయతీ సభ్యులు, కౌన్సిలర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి, సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అమెరికాలోని మిల్వాకీలో జరుగుతున్న G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ యూకే, ఆస్టేలియా దేశాల మంత్రులతో సమావేశమయ్యారు. భారతదేశ వాణిజ్య సంబంధాలను వేగంగా విస్తరించాలని ఆ దేశ నాయకులను మంత్రి కోరారు. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు ట్యూన్ చేసి వింటున్నారు FM 102.

0: ఎస్ లిసనర్స్, మన ఈనాటి ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో ఉదయ సమీరాలు కార్యక్రమంలో కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం. నేటి మాటలో భారత జాతిపిత మహాత్మాగాంధీ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అలాగే నేటి మాటలో రెండో అంశంగా భారతదేశ రెండో శాశ్వత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుంటారు. అలాగే ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో రెండో అంశంగా ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రం ఆరోగ్యం భద్రం అనే అంశంపై పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారి స్వీయ అనుభవం వింటారు. అనంతరం ఉదయ సమీరాల్లో గాంధీ మార్గం పుష్పాంజలి సమాచారం వింటారు. ఈ కార్యక్రమాలు కొనసాగించబోయే ముందు ప్రకటనలు వింటారు.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్.

0: ప్రభుత్వం
1: తపాలా శాఖ వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని రంగాల ఉద్యోగులకు అందరి గ్రాడ్యుయేట్స్ కి తపాలా జీవిత బీమా పాలసీని తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ తో బీమా రక్షణ కల్పిస్తున్నారు. వివరాలకు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని నేడే సంప్రదించండి.
2: ఇక ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాటలో మొదటి అంశం, అక్టోబర్ 2 నవభారత నిర్మాతలు ప్రపంచ నేతలు ఎందరికో ఆదర్శమూర్తి అయిన మన జాతిపిత మహాత్మాగాంధీ గారి జయంతి నేడు. ఈ సందర్భంగా వారి జీవిత విశేషాలను కొన్ని స్మరించుకుందాం.

1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ లండన్లో లా చదివి లాయర్గా ప్రాక్టీస్ ప్రారంభించారు. అయితే ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో ఆయన ఎదుర్కొన్న జాతి వివక్ష ఆయన జీవితాన్నే కాదు ప్రపంచ చరిత్రనే మార్చేసిందని చెప్పుకోవచ్చు. 1893లో దక్షిణాఫ్రికాలోని పీటర్ మార్టిజ్బర్గ్ రైల్వే స్టేషన్లో కేవలం నల్లగా ఉన్నారనే కారణంతో గాంధీజీని ఫస్ట్ క్లాస్ బోగీ నుంచి బయటకు నెట్టివేశారు. ఆ ఒక్క అవమానమే ఆయనలో అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలకు పునాది వేసింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్ దగ్గర ఉన్న ఫీనిక్స్ సెటిల్మెంట్, జోహాన్స్బర్గ్ దగ్గరి టాల్స్టాయ్ ఫార్మ్ వంటి చారిత్రాత్మక వేదికల నుంచి గాంధీజీ తన మొదటి సత్యాగ్రహ పోరాటాలను నడిపారు. అక్కడ రూపుదిద్దుకున్న అహింస, సత్యం, సత్యాగ్రహం అనే ఆయుధాలతోనే ఆయన భారత్లో బ్రిటిష్ పాలనను చరమగీతం పాడారు. గాంధీజీ చూపిన ఈ శాంతియుత పోరాట మార్గం దక్షిణాఫ్రికా స్వాతంత్ర నాయకుడు నెల్సన్ మండేలా, అమెరికాలోని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వంటి ఎందరో గొప్ప నాయకులకు స్ఫూర్తిగా నిలిచింది. అందుకే ఐక్యరాజ్యసమితి కూడా అక్టోబర్ 2ను అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది. కత్తి పట్టకుండా, రక్తం చిందించకుండా శాంతితో సాధించిన ఈ విజయం మనందరికీ ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. నేటి మాటలో మొదటి అంశం విన్నారు కదా, ఇప్పుడు గాంధీ పుట్టిన దేశం చిత్రం నుండి పాటను వింటారు. పాడినవారు పి. సుశీలా.

ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాటలో ఈరోజు మరొక విశేషం ఉంది. భారత 2వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి నేడు. వారి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం.

సమరయోధుడు, నిరాడంబరుడు, నిజాయితీకి నిలువుటద్దం మన భారతదేశపు రెండో ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు. 1904 అక్టోబర్ 2న జన్మించారు శాస్త్రి గారు. మహాత్మాగాంధీ గారి జయంతి రోజే పుట్టడం విశేషం. చిన్నతనంలో బడికి వెళ్లడానికి ధనం లేక పుస్తకాలను తలపై పెట్టుకుని ప్రశాంతంగా గంగానదిని ఈదుకుంటూ వెళ్లిన ఆ బాలుడే అనంతర కాలంలో ఈ దేశ దిశను దశను మార్చారు. గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర్యోద్యమం పోరాటంలో పాల్గొని దాదాపు 9 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. కేవలం రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు అరియలూరు వద్ద జరిగిన ఒక రైలు ప్రమాదానికి నైతిక బాధ్యతను వహిస్తూ తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో నైతికతకు సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు. ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఆయన కుటుంబం కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి 5,000 రూపాయల లోను తీసుకుని ఒక కారు కొనుగోలు చేశారు. ఆయన హఠాన్మరణం తర్వాత ఆ బకాయిని ఆయన భార్య లలితాశాస్త్రి గారు తన పెన్షన్ డబ్బులతో తీర్చడం వారి నిజాయితీకి పరాకాష్ట అని చెప్పుకోవచ్చు. 1965లో పాకిస్తాన్ యుద్ధం ప్రకటించినప్పుడు మరియు దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడినప్పుడు శాస్త్రి గారు అందించిన నాయకత్వం అసాధారణమైనది. జై జవాన్ జై కిసాన్ అనే అమర నినాదంతో దేశ సరిహద్దుల్లో పోరాడే సైనికుడికి పంట పొలాల్లో కష్టపడే

రైతుకు సమాన గౌరవాన్ని అందించారు. దేశంలో కరువు కొరల్లో చిక్కున్నప్పుడు దేశ ప్రజలను ఒక్కపూట ఉపవాసం ఉండమని కోరే ముందు తన సొంత ఇంట్లోనే ముందుగా ఉపవాసాన్ని పాటించిన గొప్ప ప్రజానాయకుడు ఆయన. హరిత విప్లవం మరియు శ్వేత విప్లవాలకు బలమైన పునాదులు వేసి 1966 జనవరి 10న తాష్కెంట్ శాంతి ఒప్పందంపై సంతకం చేసిన కొద్ది గంటల్లోనే ఆయన కన్నుమూశారు. దేశ మహోన్నతమైన నాయకుణ్ణి కోల్పోవడం జరిగింది. మరణానంతరం భారతరత్న పొందిన తొలి మహానాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. పదవులు వచ్చినా తగ్గని నిరాడంబరత, సంక్షోభాల్లో వెరవని మనోధైర్యం శాస్త్రి గారి సొంతం.

0: బడిపంతులు చిత్రం నుండి ఘంటసాల బృందం పాడిన పాట విన్నారు. మీరింతవరకు ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట విన్నారు. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రం ఆరోగ్యం భద్రం అనే అంశంపై పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారి స్వీయ అనుభవం వింటారు.
1: అది ఒక అర్ధరాత్రి, బయట భారీ వర్షం, కిటికీ అద్దాల మీద వర్షపు చినుక్కులు పడుతున్నట్లు శబ్దం, చుట్టూ నిశ్శబ్దం. అంతలో నా ఫోను మోగింది. ఏంటి?

లక్ష్మిని ఆసుపత్రిలో చేర్చాం సార్. ఒక్క క్షణం, నాకేమి అర్థం కాల. లక్ష్మిక ఏమైంది? మొన్నే కదా పెళ్ళయింది. ఆమెకేనండి, తీవ్రమైన వాంతులు, విరోచనాలు, డిహైడ్రేషను. కానీ అది కేవలం ఒక లక్ష్మి సమస్యే కాదు. ఆమెతో పాటు ఆ పెళ్ళికి వచ్చిన అనేక మంది ఒక్కరొక్కరుగా ఆసుపత్రికి వస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, డజన్ల మంది. ఆ క్షణంలో నా మనసులో ఒక ప్రశ్న మెదిలింది. ఇది ఎలా జరిగింది? ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ నేను 3 రోజులు వెనక్కి గతంలోకి వెళ్ళాను. ఎందుకంటే ఈ ఫోన్ కాల్ 3 రోజుల ముందే నేను వారి పెళ్లిలో ఉన్నాను. అదే రాము కూతురు లక్ష్మి పెళ్ళి. పెళ్లి చాలా సందడిగా జరిగింది. రంగురంగుల అలంకరణలు, పెద్ద శబ్దంతో సంగీతం, 100ల మంది అతిథులు, పిల్లల కేరింతలు, చుట్టూ ఆనందమే. కానీ ఒక వైద్యుడిగా నా కళ్ళకు ఆనందం మధ్యలో ఒక ప్రమాదం కనిపించింది. పిల్లలు మట్టి చేతులతో స్వీట్స్ తింటున్నారు. భోజనం వడ్డిస్తున్న కొంతమంది కొద్దిసేపటి క్రితమే టెంట్లు ఏర్పాటు చేసి, కాలువలు శుభ్రం చేసి, చేతులు కడుక్కోలేదు. 100ల మంది భోజనం చేస్తున్నారు, కానీ చేతులు కడుక్కోవడానికి సరైన ఏర్పాటే లేదు. నేను రాముతో అన్నాను, రాము హ్యాండ్ వాష్ కోసం సబ్బు నీళ్లు పెట్టించు. ఆ మాటలకు అక్కడ ఉన్నవాళ్ళు నవ్వారు. డాక్టర్ సాబ్, ఇది పెళ్ళి, ఆసుపత్రి కాదు. రాము కూడా నవ్వుతూ అన్నాడు, ఏమి కాదు సార్, పర్వాలేదు. నేను కూడా విషయాన్ని అక్కడితోనే వదిలేశాను. ఎందుకంటే అది రాము జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు, ఆనందాన్ని చెడగొట్టాలని అనిపించలేదు నాకు. నేను ఆ రోజు చూసి వదిలేసిన ఆ చిన్న విషయం 3 రోజుల తర్వాత 100ల మంది జీవితాల ప్రాణ సంకటం కాబోతుందని అప్పట్లో నేను ఊహించలేదు. ఆ సంఘటన నా మనసును కలచవేసింది. నేను ఫోన్ పెట్టిన వెంటనే ఆసుపత్రికి వెళ్ళాను. లక్ష్మి మంచంపై ఉంది, రాము పక్కనే కూర్చున్నాడు, అతని కళ్ళల్లో నీళ్లు. అక్కడ లక్ష్మిని చూస్తున్నప్పుడు నా కళ్ళ ముందు ఆ పెళ్లి దృశ్యమే తిరుగుతుంది. ఆ తర్వాత ఒక్కొక్కరు వచ్చే రోగులను చూశాను. అందరూ ఆ పెళ్ళికి వచ్చిన వాళ్లే, అవే లక్షణాలు, అదే సమయం, ఒక కుటుంబం, మరో కుటుంబం, ఆ పొరుగు కుటుంబం. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, ఇది సాధారణ ఇన్ఫెక్షన్ కాదు, ఏదో ఆ పెళ్లి నుంచి అందరికీ చేరింది. నేను కారణం వెతకడం ప్రారంభించాను. మొదట ఆహారాన్ని అనుమానించాను, తర్వాత నీటిని. కానీ చివరికి నిజం నా ముందుకొచ్చింది. కలుషితమైన ఆహారం కాదు, కలుషితమైన నీరు కాదు, కలుషితమైన చేతులు. అవును, చేతులే. ఒక వ్యక్తి చేతులపై ఉన్న సూక్ష్మక్రిములు వడ్డించే పాత్రలకు చేరాయి. అక్కడి నుంచి ఆహారానికి, ఆహారం నుంచి 100ల మందికి వ్యాపించాయి. ఆ క్షణాల్లో ఒక వైద్యుడిగా నాకు తెలిసిన విషయం ఒక మనిషిగా నన్ను బాధించింది. ఎందుకంటే నేను ఆ ప్రమాదాన్ని ముందే చూశాను, హెచ్చరించాను, కానీ నేను ఆపలేదు. కొన్ని వారాల తర్వాత మరో సంఘటన జరిగింది. నా ఇంట్లో పనిచేసే సరస్వతి అనే మహిళ, ఆమె 8 ఏళ్ల కొడుకు శరత్ తీవ్రమైన పేగు ఇన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చేరాడు. అతను బతికాడు, కానీ ఆ కుటుంబం దగ్గర ఉన్న డబ్బంతా ఆసుపత్రి ఖర్చులకే హారతి కర్పూరంలా కరిగిపోయింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బాత్రూంలో సబ్బు వెలాడుతుంది, కానీ భోజనం ముందు చేతులు కడుక్కోవడం లేదు. అప్పుడు నాకు విషయం అర్థమైంది, సమస్య చేతుల పరిశుభ్రతపై అవగాహన లేకపోవడం. ఆ రోజున ఒక ఆలోచన వచ్చింది, ఇంకెంతమంది ఇలాంటి రోగాలతో చికిత్స చేయాలి? ఎందుకు ముందుగుండానే మనం వాళ్ళని కాపాడకూడదు? అక్కడే నా మార్గం మారింది. రోగికి చికిత్స చేయడం నుంచి రోగం రాకుండా చూడడం వైపు నా ప్రయాణం మొదలైంది. ఆ 2 సంఘటనలు నా జీవితాన్ని మార్చేశాయి. అలా నా చేతుల పరిశుభ్రత ఉద్యమం ప్రారంభమైంది. ఇంతలో గౌరవనీయులైన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2 అక్టోబర్ 2014 స్వచ్ఛ భారత్ అభియాన్ను దేశవ్యాప్తంగా ఆరంభించారు. ఇది ఒక చారిత్రాత్మక నిత్య కార్యక్రమంగా కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అపరిశుభ్ర పరిసరాలు, అనేక మంది ఇళ్ల చుట్టూ చెత్త చెదారం కుప్పలుగా చూడడం జరిగింది. దాని విషయమై తగు రీతిలో అవగాహన కార్యక్రమాలు జరుపుతూనే ఉన్నాము. చెత్త నిర్వహణలో కూడా ప్రజల్లో ఇంకా చైతన్యం రావాలి. తడి చెత్త, పొడి చెత్త, గాజు ముక్కలు, పదునైన వస్తువులు, బ్యాటరీలు, వైద్య వ్యర్థాలు, ప్లాస్టిక్ వస్తువులు
మొత్తం కలిపి ఒకే సంచిలో వేయడం వల్ల చెత్త సేకరించే కార్మికులకు ప్రమాదం కలగవచ్చు. కనుక ఆదిలో

అనే అన్ని పదార్థాలను ఇంటి చెత్తతో కలుపకుండా వేరువేరు సంచుల్లో సేకరించాలి. ఈ పని ఇంటి వద్దే జరగాలి. అంటే తడి చెత్త ఒకటి, పొడి చెత్త మరొకటి, ఈ వ్యర్థాలు వేరుగా, రీసైక్లింగ్ చేసే పదార్థాలు మరో ప్రక్క, ప్రమాదకరమైనటువంటి పదార్థాలు సంబంధిత సంచుల్లోనూ. అలా చేస్తే చెత్త సేకరణ వ్యవస్థ మరింత సులభంగా, సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేయడానికి వీలవుతుంది. ఆధునిక జీవితంలో ఇళ్లల్లో పెరుగుతున్న ఈ వ్యర్థాలు అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది, పర్యావరణానికి హాని చేస్తుంది. ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు, పాత మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, ఇయర్ ఫోన్లు, కంప్యూటర్లు, కీబోర్డులు, టెలివిజన్లు, రిమోట్లు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ బొమ్మలు, ప్రింటర్లు, ఇవన్నీ ఒక దశలో పనిచేయడం మానేస్తాయి. చాలామంది వీటిని సాధారణ చెత్తతో పాటు పడేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఈ వ్యర్థాల్లో అనేక హానికరమైనటువంటి పదార్థాలు, లోహాలు, రసాయనాలు ఉంటాయి. వీటిని సాధారణ చెత్తతో కలపడం వల్ల పర్యావరణానికి తీరని ప్రమాదం కలిగే అవకాశం ఉంది. ఈ వ్యర్థాలు ప్రత్యేకంగా సేకరించి రీసైక్లింగ్ వ్యవస్థకు అప్పగించాలి. అవసరం లేనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనకూడదు. సాధ్యమైనంత వరకు వాటి ఉపయోగాన్ని తగ్గించుకోవాలి. సరైన రీసైక్లింగ్ వ్యవస్థకు అప్పగించడం, తద్వారా మనం మన పర్యావరణాన్ని కాపాడుకోవడమే కాదు, భవిష్యత్ తరాలకి ఇది శ్రీరామరక్షగా ఉపయోగపడుతుంది. ఈ స్వచ్ఛ భారత్ ఉద్యమ నిర్వహణ ప్రయాణంలో నేను కొంతమంది స్వచ్ఛంద సేవకుల్ని నా వెంట పెట్టుకుని 6 నెలల పాటు అనేక గ్రామాలు, ప్రభుత్వ పాఠశాలలు, మురికి వార్డులు తిరిగాను. వేలాది మందిని కలిశాం. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, నిర్మాణ ప్రాంతాలకు, కార్మికుల క్యాంపులకు వెళ్ళాము. అక్కడ నేను చూసిన దృశ్యాలు నన్ను కుదిపేశాయి. సిమెంటు దుమ్ముతో నిండిన చేతులతో కార్మికులు భోజనం చేస్తున్నారు. చెత్త కుప్పల దగ్గర ఆడుకున్న పిల్లలు అదే చేతులతో తినుబండారాలు తింటున్నారు. వ్యర్థాలను, పశువులను తాకిన చేతులతోనే అవి కడుక్కోకుండా మహిళలు వంట చేస్తున్నారు. ఒకరోజు ఓ కార్మికుడిని చూశాను. అతని చేతులన్నీ ఇంజిను గ్రిజ్తో నిండి ఉన్నాయి. అతను అదే చేతులతో భోజనం చేస్తున్నాడు. నేను ఆయనకి సంబంధించాను. అతను నవ్వుతూ అన్నాడు, "డాక్టర్ సాబ్, ఆకలి సూక్ష్మక్రిముల కంటే వేగంగా చంపుతుంది." ఆ మాట నా మనసుకు గట్టిగా తగిలింది. అతనికి ఆకలి కనిపిస్తుంది, సూక్ష్మక్రిములు కనిపించడం లేదు. మనిషి కనిపించే ప్రమాదాన్ని భయపడతాడు, కనిపించని ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. చాలామంది చేతులు ఉత్తనీరుతో కడుక్కుంటారు. చేతులు ఉత్తనీరుతో కడుక్కుంటే ప్రయోజనం ఏమీ లేదు. సబ్బుతో కానీ, లిక్విడ్ సోపుతో కానీ కనీసం 20 లేక 40 సెకండ్లు అల్పాహారం తీసుకునే ముందు, భోజనం చేసే ముందు, టాయిలెట్ వాడి వచ్చిన తర్వాత తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. నీరు లేదనుకోండి, శానిటైజర్ వాడాలి. పరిశుభ్రమైన చేతులు ప్రాణదాతలు. అపరిశుభ్రంగా ఉన్న చేతుల ద్వారా నీల విరోచనాలు, వాంతులు, బంక విరోచనాలు, అమీబియాసిస్, కళ్ళకలక, ఊపిరితిత్తుల్లో వచ్చే నుమోనియా వ్యాధి, చేతులకు, శరీర ఇతర భాగాలకు వ్యాపించే చర్మవ్యాధులు, తామర, గజ్జి వగేరా, మెదడు పొరల్లో వాపు వచ్చి, ఫిట్స్ వచ్చి, మెనంజైటిస్ అనే వ్యాధి, బ్రెయిన్ ఫీవరు, పచ్చకామెర్లు, టైఫాయిడు, అతి సాధారణమైనటువంటి దగ్గు జలుబు నుండి అతి ప్రమాదకరమైన కరోనా, స్వైన్ ఫ్లూ వరకు అతి సులభంగా వ్యాపిస్తాయి. 20 సెకండ్లు చేతులు పరిశుభ్రంతో ఇన్ని వ్యాధుల్ని అరికట్టవచ్చు. అవును, ఇది నిజం. శాస్త్రీయంగా రుజువు చేయబడింది. తద్వారా ఎన్నో పని గంటల్ని ఆదా చేయవచ్చు. అందువల్ల ఓ ఇంటి ఆర్థిక పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా అభివృద్ధి అవుతుంది. కోవిడ్ మనకు ఎంతో నేర్పింది. కానీ కోవిడ్ భయం తగ్గిపోయిన తర్వాత చాలా చోట్ల పరిశుభ్రత అలవాట్లు కూడా మళ్ళీ మాయమయ్యాయి. మా అధ్యయనం ప్రకారం నాకు విషయం అర్థమైంది. సరైన చేతుల పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక జబ్బుల్ని ముందుగా నివారించుకోవచ్చు. నేను ఆ నివేదికని ప్రభుత్వ అధికారుల ముందు పెట్టాను. ఒక అధికారిని నన్ను చూసి నవ్వుతూ, "దేశంలో ఎన్నో పెద్ద సమస్యలు ఉంటే మీరు సబ్బు గురించి మాట్లాడుతున్నారా?" నేను అతని వైపు చూస్తూ ఒక మాట చెప్పాను, "నివారించగలిగే ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రి మంచం ఆక్రమించే ప్రతి రోగి మన దేశానికి పెద్ద సమస్య." ఆ గదిలో నిశ్శబ్దం నెలకొంది. నా ప్రయాణం అంత సులభంగా సాగలేదు. టెలివిజన్ చర్చల్లో నన్ను ఎగతాళి చేశారు. "పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు" అన్నారు.
కానీ అవి

0: ఏమీ నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు ఆ కాల రాత్రి ఫోన్ కాల్ గుర్తుంది, నాకు లక్ష్మి గుర్తుంది, నీలగిరిజలతో చనిపోయిన రవి గుర్తున్నాడు. అందుకే నేను ఉద్యమాన్ని కొనసాగించాను. నా దగ్గర పెద్ద యంత్రాలు ఏమీ లేవు, పెద్ద బడ్జెట్ లేదు. ఒక బకెట్ నీళ్లు, ముగ్గురు వాలంటీర్లు, ఒక సాధారణ సబ్బు, అంతే. అవే నా ఆయుధాలు. వీధి నాటకాలు వేశాం, పాటలు రూపొందించాం, పిల్లలకు నేర్పించాం. చేతులు కడుక్కోవడం ఎలా, ఎప్పుడు కడుక్కోవాలి, ఎందుకు కడుక్కోవాలి అని చెప్పాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి సహకారంతో స్వర్ణ భారతి ఏసీ ఆడిటోరియంలో వేలాది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సెమినారు నిర్వహించాం. వారింటికి వెళ్ళి వారి వారి తల్లిదండ్రుల్ని చైతన్యపరిచారు. ఆ రోజుల్లో మీరా అని ఒక విద్యార్థిని నా వెంట నిలబడింది. ఆమె ప్రతిరోజు బస్తీలో నడుస్తూ ఒకే నినాదం చేసేది, పరిశుభ్రమైన చేతులు ప్రాణదాతలు. మొదట కొంతమంది పిల్లలు ఆమె వెంట నడిచారు, తర్వాత డజన్లు, ఆ తర్వాత వందరు. అప్పుడు నాకు అర్థమైంది, ఒక ఉద్యమం ఎప్పుడు పెద్ద సభతో మొదలవలసిన పని లేదు, కొన్నిసార్లు ఒక చిన్నారి గొంతుతో మొదలు కావచ్చు. ఒకరోజు నేను న్యూఢిల్లీలో మురికివాడల్లో పెద్ద సభలో స్వచ్ఛత కార్యక్రమంపై మాట్లాడాను. దేశం మొత్తం చూసింది. మన దేశం వ్యాధుల చికిత్స కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది, కానీ రవి చనిపోవడం వైద్యం విఫలమై కాదు, అవగాహన విఫలమై. నేను ఈ దేశాన్ని ప్రశ్న అడుగుతున్నాను, పరిశుభ్రత లోపాన్ని జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా గుర్తించడానికి మనలో ఇంకా ఎందరి ప్రాణాలు పోవాలి? కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. తర్వాత ఒక్కొక్కరుగా సభ్యులు లేచారు, చప్పట్లు మొదలయ్యాయి. మొదట కొద్దిగా, తర్వాత గట్టిగా, చివరికి ఆ సభ మొత్తం మార్మోగిపోయింది. కొన్ని నెలల్లోనే దేశవ్యాప్తంగా చేతులు కడుక్కునే కేంద్రాలు ఏర్పడ్డాయి. పాఠశాలల్లో భోజనం ముందు చేతులు కడుక్కోవడం తప్పనిసరి అయింది. సబ్బు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగమైంది. నా ఉద్యమం గ్రామాల నుంచి మారుమూల ప్రాంతాలకు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఆ తర్వాత దేశవ్యాప్తంగా సాగుతూనే ఉంది. నా కృషిని స్విట్జర్లాండ్ జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం గుర్తించి నాకు ప్రశంసాపత్రాన్ని బహుకరించింది. కానీ ఆ పెళ్లి సంఘటన ఎప్పటికీ గుర్తుంటుంది. ఓ చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద మూల్యం చెల్లించగలదో. అందుకే నేను చెబుతాను, ఒక దేశం చేతుల పరిశుభ్రత విలువ తెలుసుకోవడానికి మరో మహమ్మారి రావడం కోసం ఎదురు చూడకూడదు. ఈ పాఠాన్ని ఒక పెళ్లి నుంచి నేర్చుకున్నాను నేను. నా దేశం మాత్రం ఈ పాఠాన్ని అంత్యక్రియల నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. నా అనుభవాల్ని మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, మహాకవి గురజాడ గారు అన్నారు, ఒట్టి మాటలు కట్టి పెట్టవోయ్, గట్టి మేలు తల పెట్టవోయ్. అందుకే ప్రతి పౌరుడు బాధ్యతగా స్వచ్ఛ భారత ఉద్యమంలో స్వచ్ఛతా పక్షోత్సవాలలో పాల్గొని తమవంతు సహకారాన్ని అందించి దేశ గౌరవాన్ని పెంచుతారని ఆశిస్తూ, శుభ్రమైన చేతులు, ఆరోగ్యకరమైన కుటుంబాలు, ఆరోగ్యకరమైన సమాజం, ఆరోగ్యమైన దేశం, పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యానికి అమృత ధారలు.
1: మీరింతవరకు ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రం ఆరోగ్యం భద్రం అనే అంశంపై పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారి స్వీయ అనుభవం విన్నారు. ఇప్పుడు ప్రతి శుక్రవారం ప్రసారమయ్యే గాంధీ మార్గం వింటారు.

క్రమశిక్షణ ఆవశ్యకత గురించి బాపు ఏమంటారంటే, తన జీవితంలో మానవుడు అనుభవించని తీవ్రాతి తీవ్రమైన అగ్ని పరీక్షలు ఎన్నో అనుభవించానని అంటారు. వాటి వల్ల నాకు క్రమశిక్షణ అలవడిందని అంటారు. మనలో చాలామంది క్రమశిక్షణ లేక మన దైనందిన జీవితంలో ప్రతి చిన్న విషయానికి ఒకరితో ఒకరు పోల్చుకుంటూ

నిట్టూరుస్తూ ఒకరితో దెబ్బలాడుకోవడం తిట్టుకోవడం చేస్తూ ఉంటారు. క్రమశిక్షణ అలవర్చుకోవడం చాలా కష్టమే, కానీ అది అవసరమని లాభదాయకమని బాబు అంటారు. కష్టాలను అనుభవించిన నాడే క్రమశిక్షణ అలవడుతుంది అంటారు. అగ్నిని జలపాతాన్ని తెలివితేటలు లేకపోతే ఎలా వశపరుచుకోలేమో, అలాగే మన పునరుజ్జీవనం కూడా క్రమశిక్షణ లేకపోతే ప్రయోజనం లేదు అంటారు. యువత ఏదైనా శాశ్వతమైనది ఘనమైనది సాధించాలంటే మట్టుకు ముందుగా కట్టుదిట్టమైన తీవ్రమైన క్రమశిక్షణకి లోబడి ఉండాలి అంటారు బాపు.

0: మీరింతవరకు ప్రతి శుక్రవారం ప్రసారమయ్యే గాంధీ మార్గం విన్నారు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: తపాలా శాఖ వారు గ్రామీణ ప్రజల చక్కని భవిష్యత్తు కోసం గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీని తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ తో బీమా రక్షణ కల్పిస్తున్నారు. వివరాలకు మీ దగ్గరలో గల పోస్ట్ ఆఫీస్ ను నేడే సంప్రదించండి.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం 102 MHz పై ఉదయ సమీరాలు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు. ముందుగా శక్తి చిత్రం నుండి పాటను వింటారు. పాడిన వారు శరత్ శ్రీవర్ధిని.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో సమాచార ప్రభాత్, అనంతరం మార్నింగ్ న్యూస్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఎస్ లిసనర్స్, ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి స్వాగతం. మరి మన స్టూడియోలో టైం అయితే 8:30 దాటి 55 సెకండ్లు. ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేస్తూ ఉంటారు కదా, ఈరోజు వైద్య మంత్రంలో ఏ టిప్ చెప్తారో, ఫ్యాషన్ మంత్రాల్లో ఏ టిప్ చెప్తారో అని. మరి అందుకోసమే విభిన్న అంశాలైతే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈనాటి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోయే ముందు ఇడ్లీ కొట్టు చిత్రం నుండి పాటను వింటారు. పాడినవారు కృష్ణ తేజస్వి.

ఎస్ లిజనర్స్, మరొకసారి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమంలో వైద్య మంత్రంలో ఉమెన్కి ఈరోజు స్పెషల్గా ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఆఫీస్కి వెళ్ళినా కూడా, షాపింగ్కి వెళ్ళినా, లేదంటే ట్రావెలింగ్లో ఉన్నా, ఎంత అర్జెంట్ ఉన్నా సరే, వాష్రూమ్స్ క్లీన్గా లేవనో లేక మొహమాట పడో, యూరిన్ని గంటల తరబడి ఆపేసుకుంటూ ఉంటుంటారు. అయితే ఇవి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, షాపింగ్కి వెళ్ళే వాళ్ళు, లేదా ట్రావెలింగ్లో ఉన్నవాళ్ళు కాదండి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే హౌస్ వైఫ్, ఆవిడ 24 అవర్స్ వర్క్లోనే ఉంటారు. మరి అలాంటి టైంలో కూడా ఎంత అర్జెంట్ అయినా ఏముందిలే, వాష్రూమ్కి ఎక్కడికి పోతుంది, అదేమైనా పారిపోతుందా? మన ఇంట్లో ఏదో మూల ఉంటుంది కదా, ఎప్పుడో వెళ్ళొచ్చు. ఫస్ట్ ఈ వంట చేసేద్దాం, లేదా ఫస్ట్ పిల్లలకి భోజనం పెట్టేద్దాం, లేదా హస్బెండ్కి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందో చేసి ఇచ్చేద్దాం. ఎప్పుడో వెళ్ళేదేగా, ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది, ఏం పోయింది అనుకుంటూ ఉంటాం. కానీ దానివల్ల హెల్త్ రిస్క్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఆ హెల్త్ రిస్క్స్ ఏంటి, మనం ఏం చేయకూడదు అనే విషయం గురించి డాక్టర్ శృతి గారు ఏం చెప్తున్నారో విందాం. చాలా మంది లేడీస్, చాలా మంది ఏంటి, ఆల్మోస్ట్ అందరి ఉమెన్ చేసే కామన్ అండ్ డేంజరస్ మిస్టేక్ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నా, లేదా వర్కింగ్ ఉమెన్ అయినా కూడా, ఇంట్లో పని వల్ల అవ్వచ్చు, లేదా బయట వాష్రూమ్స్ యూజ్ చేయటం ఇష్టం లేక మార్నింగ్ ఇంట్లో యూరిన్కి వెళ్తే అది బాగా కంట్రోల్ చేసుకొని మళ్ళీ నైటే వాష్రూమ్ అనేది యూజ్ చేస్తారు. ఇన్ని గంటలు మనం అలా యూరిన్ని హోల్డ్ చేసుకుంటే అక్కడ కామన్గా ఉండే బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి ఇన్ఫెక్షన్కి కాజ్ చేస్తుంది, అదే సెప్సిస్ అయ్యి బ్లడ్ ద్వారా కిడ్నీస్కి డ్యామేజ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇలా ఓవర్ ద పీరియడ్ కొన్ని ఏళ్ళు గడిస్తే ఒక్కొక్కసారి బ్లాడర్ కెపాసిటీ కూడా తగ్గిపోయి లీకింగ్, యూరిన్ లీక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో లేడీస్, మీ పనులన్నీ పక్కన పెట్టైనా రెగ్యులర్గా 2 to 3 లీటర్స్ వాటర్ అనేది తీసుకోండి. తాగమన్నాం కదా అని ఒకేసారి పని అయిపోతుందని 2 లీటర్స్ అయితే తాగకండి, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తీసుకోండి. అలానే 4 to 6 అవర్స్కి వాష్రూమ్ అనేది యూజ్ చేయండి. మీకు రిపీటెడ్

0: యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే మాత్రం ఒకసారి మీ హిమోగ్లోబిన్ అండ్ షుగర్ బ్లడ్ టెస్ట్ అనేది చెక్ చేసుకోండి. రెగ్యులర్ గా కర్డ్ ఆర్ బటర్ మిల్క్, ప్రోబయాటిక్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ.
1: విన్నర్ కదా లిజనర్స్, డాక్టర్ ఎంత బాగా చెప్పారో. మరి మీరు ఎంత బిజీలో ఉన్నా కూడా వాష్రూమ్స్ని రెగ్యులర్గా యూజ్ చేసుకోండి. ఒక చిన్న తప్పు మనకి ఇప్పుడు తెలియదు, అది క్రమేపీ అలా పోతూ కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది వింటూ ఉన్నాం. దానికి మెయిన్ రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకున్నారు కదా. సో వాష్రూమ్స్ని రెగ్యులర్గా యూజ్ చేయండి. ఇక మన వైద్య మంత్రం విన్నారు కదా. ఇప్పుడు ఒక మంచి పాటను విందాం మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో. కలివివనం చిత్రం నుండి పాడినవారు హరిచరణ్.

నస్ ఇప్పుడు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత హీ సేవ ఏక్ పేడ్ మా కే నామ్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప వరం చెట్టు. చెట్టు అంటే కేవలం పచ్చదనం కాదు, మన జీవనానికి ఆధారం. ఏక్ పేడ్ మా కే నామ్ మన తల్లి పేరుతో ఒక మొక్కను నాటుదాం, ఆ మొక్కను మన కుటుంబ సభ్యుళ్ళ సంరక్షిద్దాం. చెట్లు వాతావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్ను అందిస్తాయి. వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో, నేల కోతను నివారించడంలో, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో చెట్లు ఎంతో ముఖ్యమైనవి. అడవులు పచ్చదనం పెరిగితే ప్రకృతి సమతుల్యత మెరుగుపడుతుంది. వర్షాభావ పరిస్థితులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడేందుకు కూడా వృక్ష సంపద సహకరిస్తుంది. అందుకే ఈ అక్టోబర్ 2న స్వచ్ఛత హీ సేవా స్ఫూర్తితో ఒక మంచి సంకల్పం చేద్దాం. ఒక మొక్క నాటుదాం, ఒక భవిష్యత్తును కాపాడుదాం. మొక్క నాటడం మాత్రమే కాదు, దానికి నీరు పోసి సంరక్షించి అది పెద్ద చెట్టుగా ఎదిగే వరకు బాధ్యతను తీసుకుందాం. మన కోసం, మన పిల్లల కోసం, రాబోయే తరాల ఆరోగ్యకరమైన పచ్చని ప్రశాంతమైన భవిష్యత్తు కోసం ఏక్ పేడ్ మా కే నామ్ అమ్మ పేరుతో ఒక మొక్కను నాటుదాం. ప్రకృతి కోసం ఒక అడుగు వేద్దాం. భవిష్యత్తు కోసం ఒక గొప్ప బహుమతినిద్దాం.

0: భారతీయుడు చిత్రం నుండి కేజే యేసుదాస్, నిర్మలా శేషాద్రి పాడిన పాట విన్నారు కదా. ఇంకా మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో ఫ్యాషన్ మంత్రాలో ఏం తీసుకొచ్చానంటే, మనం జనరల్గా ఈ మధ్యకాలంలో ఏంటి, మనం అసలు రెగ్యులర్గా కూడా అవసరం ఉన్నా లేకపోయినా స్క్రీన్ని అలా యూజ్ చేస్తూనే ఉన్నాం. కొన్ని కొన్నిసార్లు మనకి ఎంత ఫ్రీ టైం దొరికితే మధ్యాహ్నాల పూట పడుకొని నైట్ టైం పడుకోకుండా అలాగా స్ట్రెస్ వల్ల అనుకోనివ్వండి, ఇతరత్ర కారణాలు ఏమైనా అవనివ్వండి, నైట్ నిద్రపోకుండా అలా ఉండడం వల్ల మనకు తెలియకుండానే మన కొన్ని రోజులు పోతే మన కళ్ళ చుట్టూ ఒక నల్లటి వలయం అయితే ఏర్పడుతుంది. కొందరికి ఇది హెరిడిటరీ వల్ల కూడా రావచ్చు. దానికి ఒక టిప్ ఉంది మన దగ్గర. అది కాకుండా కావాలని కోరి తెచ్చుకుంటుంటాం చూశారు, ఇలా స్క్రీన్ యూజ్ చేయడం వల్ల, లేకపోతే నైట్ టైం నిద్రపోవడం వల్ల, నిద్రపోకపోవడం వల్ల, ఇలాంటివి కోరి తెచ్చుకునే వాటికి అసలు మనం ఎలా ఎలా దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు, ఒకవేళ హెరిడిటరీ వల్ల వచ్చినా కూడా దాన్ని మనం ఎలా కవర్ చేసుకోవచ్చు అనే విషయం గురించి బ్యూటీషియన్ వరలక్ష్మి గారు ఒక టిప్ చెప్తున్నారు మనతో. మీరు కూడా వినండి.
1: గుడ్ మార్నింగ్ లిజనర్స్. ఈరోజు మన బ్యూటీ టిప్ ఏంటంటే డార్క్ సర్కిల్స్ గురించి. జనరల్గా అందరికీ ఉండే ప్రాబ్లమే కంటి చుట్టూరు బ్లాక్గా అవ్వడం. ఇది రావడానికి పెద్ద ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేవు. ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. స్ట్రెస్ ఎక్కువ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలాగో వస్తాయి కదా, సో డార్క్ సర్కిల్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ప్రాపర్ స్లీప్ తీసుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి, స్ట్రెస్ తీసుకోవద్దు. అండ్ ఏం చేయాలంటే, మీరు నిద్రపోయే ముందు కంటి చుట్టూ విటమిన్ ఈ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, బాదం ఆయిల్ కానీ, అలాగే ఐస్తో కానీ, బనానా పీల్తో కానీ, ఆరెంజ్ పీల్తో కానీ మసాజ్ చేస్తూ ఉండండి. ఏదో ఒకటి అయితే సరిపోతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అప్లై చేసి మసాజ్ చేసి అలానే నిద్రపోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే డార్క్ సర్కిల్స్ త్వరగా క్యూర్ అవటానికి అవకాశం ఉంటుంది. సో అలాగే ఇది కొంచెం టైం పట్టే ప్రాసెస్ కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అని. దీన్ని మేకప్ తో ఎలా కవర్ చేయాలో తెలుసుకుందాం. మన స్కిన్ టోన్ కలర్ బట్టి, డార్క్ సర్కిల్ కలర్ బట్టి మనం కలర్ కరెక్టర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. స్టార్టింగ్ కలర్ కరెక్టర్ యూజ్ చేయాలి. కలర్ కరెక్టర్ యూజ్ చేసిన తర్వాత మన స్కిన్ టోన్ కన్నా కొంచెం ఫెయిర్ గా ఉన్న కన్సీలర్ యూజ్ చేయాలి. కన్సీలర్ అప్లై

0: చేసిన తర్వాత మన స్కిన్ టోన్ కలర్ ఫౌండేషన్ అప్లై చేయాలి. అలా ఫేస్ మొత్తం అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్ కనిపించకుండా ఉంటాయి. అండ్ లాస్ట్ పౌడర్ కాంపాక్ట్ తో ఫినిష్ చేస్తే సరిపోతుంది. దీనివల్ల డార్క్ సర్కిల్స్ బయటకు కనిపించవు. అలాగే వీటితో పాటు డైలీ నిద్రపోయేటప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఉంటే త్వరగా డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. నేను చెప్పిన టిప్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
1: ఎస్ లెజర్స్, విన్నారు కదా బ్యూటీషియన్ చెప్పిన హోమ్ రెమెడీస్ అలాగే మేకప్తో ఎలా కవర్ చేసుకోవాలో. కాకపోతే ఇవన్నీ పక్కన పెడితే మీరు రెగ్యులర్గా స్క్రీన్ టైమింగ్స్ని తగ్గించండి, అలాగే వీలైనంత వరకు నిద్రపోండి. ఎందుకంటే నిద్ర కూడా మన హెల్త్ హ్యాబిట్స్లో ఒక గుడ్ హ్యాబిటే. దానివల్ల కూడా కొన్ని అవి తగ్గిపోవడం వల్ల కూడా మనకు కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు విన్న టిప్స్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో మరొక మంచి పాటను విందాం, జనక అయితే గనక చిత్రం నుండి.

కార్తిక్ పాడిన పాటని విన్నారు కదా. మరి ఈనాటి మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో విభిన్న అంశాలతో కూడిన పాటల్ని వింటూ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మరి ఇంతటితో మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, అలాగే ప్రపంచంలో ఏ మూలనున్నా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారాలు మిస్ అవ్వకుండా వింటున్న లిజనర్స్ అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ అండి. మీకెంతో ఇష్టమైన మీ పేరుతో మీకు నచ్చిన పాటలను వినిపించే పాటల పల్లకి కార్యక్రమంలో ఉన్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా మీకు నచ్చిన పాటను, పాట పేరును, మీ పేరును, ప్రాంతం పేరును వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపించండి. మన పాటల పల్లకి వాట్సాప్ నెంబర్ 6304767436. అలాగే ప్రతి మంగళవారం కూడా మీరు కోరిన పాటలను చిత్రలేఖల ద్వారా వినవచ్చు. అందుకోసం మీరు చేయవలసిందల్లా, మీకు నచ్చిన పాట పేరు, చిత్రం పేరుతో పాటు మీ పేరు, ప్రాంతం పేరు ఉత్తరం రాసి పంపించడమే. మరి ఉత్తరం రాయమంటున్నారు, చిరునామా ఏంటండి అంటారా? చిత్రలేఖలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. పిన్కోడ్ 530003 అనే చిరునామాకు మీకు నచ్చిన పాట పేరు, చిత్రం పేరు, మీ పేరు, ప్రాంతం పేరు రాసి పంపించినట్లయితే ప్రతి మంగళవారం కూడా మీరు కోరిన పాటల్ని వింటూ ఆనందించవచ్చు. ఇక మన పాటల పల్లకి కార్యక్రమంలో లేటెస్ట్ సాంగ్సే వినిపించడం జరుగుతుంది. ఈ ఒక్క టిప్పును గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అలాగే మన పాటల పల్లకి కొనసాగించబోయే ముందు మన లిజనర్స్కి ఒక విషయం చెప్దామనుకుంటున్నా. ప్రతి ఒక్కరి లైఫ్లో కొందరిని చూస్తుంటే తిట్టబుద్ధి వస్తుంది, కొందరిని చూస్తుంటే పెట్టబుద్ధి వస్తుంది అనే సామెత ఉంటుంది చూశారు. అలాగే మన లైఫ్లో మనకేదో ఇష్యూ ఉంటుంది వాళ్ళతో, వాళ్ళ మీద చాలా కోపం ఉంటుంది, దానివల్ల మనం ఏదో అనేయాలనుకుంటాం, వెళ్ళి అనేస్తాం. దానివల్ల మాట మాట పెరిగి అది ఇంకా మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది తప్ప దానివల్ల సొల్యూషన్ అయితే ఉండదు కదా కొన్ని విషయాలలో. మరి అలాంటి టైంలో చిన్న టిప్ నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, మనకి ఎవరి మీదైనా బాగా కోపం వచ్చిందనుకోండి, ఒక మంచి ప్లాంట్ని కొనుక్కొని తెచ్చిపెట్టుకోండి ఇంటి దగ్గర. అయ్యో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లోనే సమంగా ప్లేస్ లేదు, ఇంకా మొక్కలు అంటావా అంటారా నన్ను? అదేం కాదండి, మనసుంటే మార్గం తప్పకుండా ఉంటుంది. అప్పుడెప్పుడో లేవు కానీ ఇప్పుడు విచిత్రమైన ప్లాంట్ పాట్స్ అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. హ్యాంగింగ్ పాట్స్, అలాగే వాల్ క్రీపర్స్ అంటూ చాలా మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరి మీదైనా మనకు బాగా కోపం వచ్చిందనుకోండి, ఆ రోజు ఒక మంచి మొక్కను తెచ్చిపెట్టుకోండి, దాన్ని రోజు పెంచి పోషించండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే దాన్ని చూడండి, లేదా మీరు బాగా కోపం ఉన్నప్పుడు దాని సంరక్షణ చూసుకోండి. అంతేగాని తిట్టాలనుకున్న వాళ్ళని ప్లాంట్ దగ్గరికి వెళ్ళి మాత్రం తిట్టద్దు, దానికి ప్రాణం ఉంటుంది, వింటుంది, అది వేరే విషయం అనుకోండి. కాకపోతే పచ్చని ప్లాంట్స్ చూస్తుంటే మనకు కూడా ఒక కంప్లీట్ పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది, మన బీపీ కొంచెం రిడ్యూస్ అవుతుంది. ఇలాగే ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు ఒక మొక్కని, చిన్న మొక్కని తీసుకొచ్చి పెంచుతూ ఉండండి, మీరే చాలా విషయాలను తేడా చూస్తారు. మరి ఈ టిప్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయనండి, పాటల పల్లకి కార్యక్రమంలో మీకు నచ్చిన పాటల్ని వినిపించబోయే ముందు పాటల పల్లకి తరఫున ఇన్స్పైరింగ్ సాంగ్ ఒకటి ప్లే చేస్తాను, 45 ద మూవీ చిత్రం నుండి.

45 ద మూవీ చిత్రం నుండి రోల్ రీడా వినాయక్ పాడే పాఠం విన్నారు కదా. ఇక ఆలస్యం చేయకుండా మీరు కోరిన పాటల్ని మీ పేరుతో వినిపించేస్తాను. ముందుగా మీరు వినబోయే పాట త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్లో 2020లో విడుదలైంది అలా వైకుంఠపురం. ఈ చిత్రంలో బుట్టబొమ్మ అనే పాట అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిందనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ పాటతో పాటు తక్కిన పాటలన్నీ కూడా అంతే క్రేజ్ని సంపాదించుకున్నాయి. మరి ఈ చిత్రంలో మా ఫేవరెట్ సాంగ్ని ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. గణేష్, సావిత్రి, మనీష్, కళ్యాణి, కృష్ణారావు, శంకర్రావు, భువనశ్రీ, సూర్యకుమారి విశాఖపట్నం బీసీ రోడ్ గాజువాక నుండి అడుగుతున్నారు. మరి వీరు కోరిన అలా వైకుంఠపురం చిత్రం నుండి పాటను వింటారు మన పాటల పల్లకిలో.

ఎస్, పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. ఎఫ్ఎం రెయిన్బో సాగరికాలు. మరి మీ రిక్వెస్ట్లు అయితే చూస్తున్నాను. నాది కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, పాటల పల్లకిలో లేటెస్ట్ సాంగ్స్ని ప్లే చేయడం జరుగుతుంది. మరీ లేటెస్ట్ కాకుండా కొంచెం 1990ల నుండి ఇప్పటి వరకు ఉన్న సాంగ్స్ని రిక్వెస్ట్ చేస్తే మేము కూడా ప్లే చేయడం జరుగుతుంది తప్పకుండా. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మరి ఒక లిజనర్ కోరుతున్న పాట ఏంటి అంటే, మహాత్మా చిత్రం నుండి ఏదైనా సాంగ్ని మా కోసం ప్లే చేయండి అంటూ యాకా శ్రీనివాసరావు రామలక్ష్మి జంగారెడ్డిగూడెం నుండి అడుగుతున్నారు. మహాత్మా చిత్రం నుండి వీరు కోరిన పాటను వింటారు. పాడిన వారు కార్తీక్ సంగీత.

ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో పాటల పల్లకి వింటున్నారు. ఇంకా పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ కాంబినేషన్లో వచ్చింది ఈ చిత్రం. అయితే ఒక బలమైన కోర్ కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ చిత్రం విడుదల కాకముందు ఈ చిత్రం నుండి ఒక పాట అయితే ఒక అద్భుతమైన వైబ్ని క్రియేట్ చేసింది. ఇవన్నీ చెప్తున్నారు, అసలు సినిమా పేరు ఏంటంటే ఇరుముడి. మరి ఈ చిత్రం నుండి మాకు నచ్చిన పాటను వినిపించండి అంటూ అడుగుతున్నారు. గంపారమ్న, పాతకొట్టం గ్రామం, కోటనందూర్ మండలం, కాకినాడ జిల్లా నుండి అడుగుతున్నారు. మరి వీరు కోరిన ఇరుముడి చిత్రం నుండి పాటను వింటారు. పాడినవారు డప్పు సీను.

పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత అప్పటి వరకు చిత్రాలు చాలా రిలీజ్ అయ్యాయి, కానీ ఎప్పుడు కూడా ప్రేక్షకుల్ని భయపెట్టలేదు. కానీ ఒక చిత్రం విడుదలయ్యి ప్రేక్షకుల్ని భయపెడుతూనే ఉంది. ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్గా ఉంది చంద్రముఖి చిత్రం. ఎన్నిసార్లు చూసినా ఆ కోట ప్రభావమో ఏమో తెలియదు. దాంట్లో జ్యోతిక గారి పెర్ఫార్మెన్స్ అవనివ్వండి, తర్వాత వడివేలు రజనీకాంత్ గారి కాంబినేషన్లు, కామెడీ సీన్స్ అవనివ్వండి, ప్రతిదీ కూడా ఇప్పటికీ ఆకర్షిస్తూనే ఉంటుంది. ఈ చిత్రంలోని పాటల గురించి అయితే చెప్పక్కర్లేదు, అంత క్రేజీగా ఉంటాయి ఇప్పటికీ కూడా. మరి ఈ చిత్రంలో మాకు నచ్చిన పాటను వినిపించండి అంటూ అడుగుతున్నారు కుమార్ చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చిరాజుపాలెం రెడ్డివీధి రామాలయం నుండి. మరి వీరు కోరిన చంద్రముఖి చిత్రం నుండి పాటను వింటారు మన పాటల పల్లకిలో.

0: చంద్రముఖి చిత్రం నుండి విద్యాసాగర్ సంగీత దర్శకత్వంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. స్టేట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుబొల తామర
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.

ఆకాశవాణి విశాఖపట్నం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెచ్ పై, కాకినాడలో 100.1 మెగాహెచ్ పై, అలాగే రాజమండ్రిలో 102.9 మెగాహెచ్ ఫ్రీక్వెన్సీలలో ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లో వినవచ్చు. అలాగే ప్రపంచంలో ఏ మూలనున్న ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసార

అంశాలు వింటూ ఆనందించాలంటే వెంటనే మీ మొబైల్లో న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా ఇన్స్టాల్ చేసుకొని వినవచ్చు. స్టే ట్యూన్డ్ టు ఎఫ్ఎం 102.

మీరింతవరకు పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. సమయం 9:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో జపాన్లో జరుగుతున్న 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ యొక్క తాజా సమాచారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఎస్ లిసనర్స్, మన స్టూడియోలో టైం అయితే 9:32 దాటి 22 సెకండ్లు. పాటల పల్లకి కార్యక్రమానికి తిరిగి స్వాగతం.

ఎస్ లిసనర్స్, ఇంకా మన పాటల పల్లకి కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను మీ పేరుతో మన లిసనర్స్ అందరికి వినిపించాలి అనుకుంటే మీకు నచ్చిన పాట పేరు, చిత్రం పేరుతో పాటు మీ పేరు, ప్రాంతం పేరు వాట్సాప్ మెసేజ్ పంపించండి. మరి మీరు పంపించాల్సిన వాట్సాప్ నెంబర్ 6304767436. ఇక ఆలస్యం చేయకుండా మన పాటల పల్లకి కార్యక్రమంలో పాటని విందాం. ఏ చిత్రంలో ఉంది అంటే, ఈ చిత్రం నాని కెరియర్లోని ఒక బలమైన మైలురాయి అనే చెప్పుకోవచ్చు. ఆ చిత్రం ఏంటి అంటే 2016లో విడుదలైన కృష్ణగాడి వీర ప్రేమగాథ. ఈ చిత్రంలో భిన్నమైన కథాంశం, అలాగే నాని యొక్క నటన ఈ చిత్రానికి హైలైట్ అనే చెప్పుకోవచ్చు. ఈ చిత్రం నుండి మాకు నచ్చిన పాటను వినిపించండి అంటూ అడుగుతున్నారు అనంతపూర్ నుండి మహేష్. మరి వీరు కోరిన కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రం నుండి పాటను వింటారు. పాడినవారు హరిచరణ్, సింధూరి, విశాల్.

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

పాటల పల్లకి కార్యక్రమంలో మీకు నచ్చిన పాటల్ని మరికొన్ని వినిపించబోయే ముందు ఈనాటి మన ఎఫ్ఎం 102 MHz పై ప్రసారాల్లో భాగంగా ఉదయం 10 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల్లో భాగంగా సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి. ఇక ఆలస్యం చేయకుండా మన పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట 1996లో విడుదలైన పెళ్లి సందడి చిత్రం గురించి. మరి ఈ చిత్రం శ్రీకాంత్ కెరీర్కి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. అలాగే ఈ చిత్రానికి మరీ స్పెషల్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఎంఎం కీరవాణి గారు అద్భుతమైన సంగీతం, అలాగే ఈ చిత్రంలో రాఘవేంద్రరావు గారు ఈ చిత్రంలోని హీరోయిన్స్ని హీరోని చూపించిన స్క్రీన్ పై చూపించిన తీరు ఇంకా బాగా ఆకట్టుకుంది ప్రేక్షకుల్ని. మరి ఈ చిత్రంలోని పాటలన్నీ కూడా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ చిత్రం నుండి మాకు నచ్చిన పాటను వినిపించండి అంటూ అడుగుతున్న వారు ఎవరు అంటే లావణ్య, జోషు, జగదీష్, సుగుణ, రాజు న్యూఢిల్లీ నుండి అడుగుతున్నారు. మరి వీరు కోరిన పెళ్లి సందడి చిత్రం నుండి పాటను వింటారు. పాడిన వారు మను, ఎంఎం కీరవాణి, శ్వేతనాగ్.

పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట ఏ చిత్రంలో ఉంది అంటే, త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం. 2008లో విడుదలయ్యి అత్యంత హిట్ని సాధించింది. అది ఏ చిత్రమో ఈ పాటకే మీకు అర్థమైపోయి ఉంటుంది, జల్సా. అయితే ఈ చిత్రానికి మరొక స్పెషల్ ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అనే చెప్పుకోవాలి. అలాగే ఈ చిత్రంలోని బ్రహ్మానందం, సునీల్, ఆలీలతో ఉన్న కామెడీ సీన్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ కామెడీ అనే చెప్పుకోవచ్చు. మరి ఈ చిత్రంలోని మాకు నచ్చిన పాటను వినిపించండి అంటూ అడుగుతున్నారు శ్రీకాకుళం జిల్లా బైరీ విలేజ్ మోహనాత్మిక అడుగుతున్నారు. మరి వీరు కోరిన జల్సా చిత్రం నుండి పాటను వింటారు. పాడిన వారు టిప్పు, గోపికా పూర్ణిమ.

ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో మీరు వింటున్నారు పాటల పల్లకి. మరి పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత అప్పటిదాకా చాలా సైలెంట్ దర్శకుడిగా సడన్ గా యూత్ ఓరియంటెడ్ మూవీస్ తీస్తూ హీరోగా తెరకు పరిచయం అయ్యారు ప్రదీప్ రంగనాథన్. మరి ఈయన లవ్ టుడే మూవీతో యూత్కి బాగా దగ్గరయ్యారనే చెప్పుకోవచ్చు. అలాగే 2025లో డ్యూడ్ చిత్రం, మరి ఈ చిత్రంలోని పాటలు కూడా అంతే ఆకట్టుకున్నాయి యూత్ను. మరి ఈ చిత్రంలో మాకు నచ్చిన పాటను వినిపించండి అంటూ అడుగుతున్నారు సోనియా శ్రీకాకుళం నుండి. మరి వీరు కోరిన డ్యూడ్ చిత్రం నుండి పాటను వింటారు. పాడిన వారు సాయి అభయంకర్, దీప్తి సురేష్, భూమి.

ఎస్ లిసనర్స్, మీరు ఇంతవరకు పాటల పల్లకి కార్యక్రమం విన్నారు. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రభుత్వాభివృద్ధి మరియు సంక్షేమ పథకాల్లో భాగంగా సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి.

సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.

0: భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం, వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని దేశ ప్రజలకు అందించారు. ఆత్మ నిర్భర్ భారత్, స్వావలంబన భారతదేశం సాధనలో ఇది ఒక ముఖ్యమైన భాగం. స్వదేశీ మంత్రం వోకల్ ఫర్ లోకల్ అనేది మహాత్మాగాంధీ నేతృత్వంలోని స్వదేశీ ఉద్యమం నుండి ప్రేరణ పొందింది. 2020లో కరోనా సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ ఆర్థిక ప్యాకేజ్ ప్రకటన సందర్భంగా ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రం దేశ ఆర్థిక స్వావలంబనకు, సాంస్కృతిక మూలాల పరిరక్షణకు ఒక బలమైన పిలుపు అని చెప్పవచ్చు. దేశంలోని స్థానిక కళాకారులు, చేనేత కార్మికులు, చిన్న తరహా పరిశ్రమలకు గుర్తింపునిస్తూ వారికి అండగా నిలబడాల్సిన బాధ్యతను వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రం ప్రజలకు గుర్తు చేస్తుంది. స్వయం సమృద్ధిని సాధించడం, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, కళలు సంస్కృతిని కాపాడుకోవడం, సహజ వనరుల సద్వినియోగం, దేశీయ ఉత్పత్తుల నాణ్యతను పెంచి అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేలా చేయడం వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ముఖ్య లక్ష్యాలుగా చెప్పవచ్చు. పండుగల సమయంలో స్థానిక కళాకారులు తయారు చేసిన వస్తువులనే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక సందర్భాల్లో దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశీయ వస్తువులు కొనుగోలు చేయడం వల్ల వివిధ వృత్తుల్లో ఉన్నవారి కుటుంబాలకు నేరుగా ప్రయోజనం కలుగుతుందని ప్రధానమంత్రి చెబుతూ,
1: మేరే పరివార్జనో, హమారే దేశ్ మే త్యోహారో కా సీజన్ భీ షురూ హో చుకా హై. ఆప్ సభీ కే ఘర్ మే భీ కుచ్ నయా ఖరీదనే కీ యోజనా బన్ రహీ హోగీ. కోయి ఇస్ ఇంతజార్ మే హోగా కి నవరాత్ర కే సమయ వో అప్నా శుభ కామ్ షురూ కరేగా. ఉమంగ్ ఉత్సాహ కే ఇస్ వాతావరణ మే ఆప్ వోకల్ ఫర్ లోకల్ కా మంత్ర భీ జరూర్ యాద్ రఖే. జహాన్ తక్ సంభవ హో ఆప్ భారత్ మే బనే సామానో కీ ఖరీదారీ కరే, భారతీయ ప్రోడక్ట్ కా ఉపయోగ్ కరే ఆర్ మేడ్ ఇన్ ఇండియా సామాన్ కా హీ ఉపహార్ దే. ఆప్కీ ఛోటీ సీ ఖుషీ కిసీ దూసరే కే పరివార్ కీ బహుత్ బడీ ఖుషీ కా కారణ బనేగీ. ఆప్ జో భారతీయ సామాన్ ఖరీదేంగే ఉస్కా సీధా ఫాయదా హమారే శ్రమికో, కామగారో, శిల్పకారో ఆర్ అన్య విశ్వకర్మా భాయి బహనో కో మిలేగా. ఆజ్కల్ తో బహుత్ సారే స్టార్టప్స్ భీ స్థానీయ ప్రోడక్ట్స్ కో బఢావా దే రహే హై. ఆప్ స్థానీయ చీజే ఖరీదేంగే తో స్టార్టప్స్ కే ఇన్ యువాఓ కో భీ ఫాయదా హోగా.
0: స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల కేవలం ఆ వస్తువును తయారు చేసిన వ్యక్తి లేదా విక్రయించిన వ్యాపారి మాత్రమే కాకుండా మొత్తం సమాజం అభివృద్ధి చెందుతుంది. గ్రామాలు, పట్టణాల్లో కుటీర పరిశ్రమలు మెరుగుపడడం వల్ల స్థానిక యువతకు, మహిళలకు

0: పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విదేశీ వస్తువులపై భారత్ ఆధారపడడం తగ్గడం వల్ల దేశీయంగా వస్తువుల ఉత్పత్తి పెరుగుతుంది. వస్తువుల కొనుగోలుకు ఖర్చు చేసే నగదు స్థానిక మార్కెట్లోనే ఉండడం వల్ల దేశీయ సంపద దేశంలోనే ఉంటుంది. ఇది రూపాయి విలువను, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. దేశీయ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల సంప్రదాయ కళలకు పునరుజ్జీవనం కలుగుతుంది. చేనేత వస్త్రాలు, సంప్రదాయ హస్తకళలు, స్థానిక వంటకాలకు ఆదరణ లభిస్తుంది. చిన్న వ్యాపారులు, చేతివృత్తుల వారు తమ ఉత్పత్తుల నాణ్యతను పెంపొందించుకుని ప్రపంచస్థాయి మార్కెట్ను చేరుకోవడం వల్ల లోకల్ టు గ్లోబల్ అనేది సాధ్యమవుతుంది. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల వస్తువుల రవాణా ఖర్చులు, కాలుష్యం గణనీయంగా తగ్గుతాయి. డిజిటల్ మార్కెటింగ్ మెళకువలతో హస్తకళాకారులు తమ ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా విక్రయించడం వల్ల మంచి ఆదాయాన్ని పొందవచ్చు. దేశంలో తయారైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల దేశీయ పరిశ్రమలు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుంది. 2025లో పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా ముందుగా స్థానిక ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయాలని ఉద్ఘాటించారు. అందుకోసం ప్రతి ఒక్కరూ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. గ్రామీణ పారిశ్రామికవేత్తలు, చిన్న వృత్తుల వారిని ఆర్థికంగా నిలబెట్టడానికి వోకల్ ఫర్ లోకల్ ప్రజా ఉద్యమంగా మారాలని నరేంద్రమోదీ తెలియజేస్తూ,
1: ఆత్మ నిర్భర్ భారత్ కి దిశామే ఏక్ నాగరిక్ కే తౌర్ పర్ హమ్ సబ్కా సంకల్ప సమర్పణ ఔర్ సహయోగ్ బహుత్ జరూరీ హై, అనివార్య హై. ఆప్ లోకల్ ఖరీదేంగే, లోకల్ కే లియే వోకల్ హోంగే తో సమజియే ఆప్ దేశ్ కో మజబూత్ కర్నే మే అప్ని భూమికా నిభా రహే హై. యే భీ ఏక్ తరహ సే దేశ్ కీ సేవా హీ హై. ఆప్ కిసీ భీ ప్రొఫెషన్ మే హో, హర్ ఏక్ జగహ్ దేశ్ సేవా కా బహుత్ స్కోప్ హోతా హీ హై. దేశ్ కీ ఆవశ్యక్తా కో సమజ్తే హుయే జో భీ కార్య కర్తే హై వో దేశ్ కీ సేవా హీ హోతీ హై. ఆప్ కీ యహీ సేవా దేశ్ కో కహీ నా కహీ మజబూత్ భీ కర్తీ హై. భారత్ కా లక్ష్య హై ఆత్మనిర్భర్ భారత్. భారత్ కీ పరంపరా హై భరోసా, మిత్రతా. భారత్ కా భావ హై బంధుతా. హమ్ ఇన్హీ ఆదర్శో కే సాథ్ ఆగే బఢ్తే రహెంగే.
0: స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్, దేశంలోని గ్రామీణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఆకాంక్షిత విభాగాల కార్యక్రమం కింద వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమాలను 13 మార్చి 2024 ప్రారంభించింది. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం కింద స్థానిక ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడం, చిన్న తరహా ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ చర్యలు చేపడుతోంది. దేశంలోని వెనుకబడిన ప్రాంతాల నుండి విలక్షణమైన స్థానిక ఉత్పత్తులను గుర్తించి నీతి ఆయోగ్ మ్యాపింగ్ చేసింది. ఈ ఉత్పత్తులన్నింటికీ కలిపి ఆకాంక్ష అనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్ను ఏర్పాటు చేసింది. ఈ బ్రాండ్ ద్వారా స్థానిక ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కొనుగోళ్ల కోసం ఉద్దేశించిన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ పోర్టల్లో ఆకాంక్ష బ్రాండ్ ఉత్పత్తుల ప్రదర్శన కోసం ఒక ప్రత్యేక విండోను ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రభుత్వ శాఖలు నేరుగా ఈ స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. చిన్న వ్యాపారులు తమ ఉత్పత్తులను ఆన్లైన్ విధానంలో వినియోగదారులకు నేరుగా విక్రయించడానికి వీలు కల్పిస్తూ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ONDCతో నీతి ఆయోగ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్థానిక ఉత్పత్తులను పెద్ద నగరాల మార్కెట్లతో అనుసంధానించడంలోనూ, ఆన్లైన్ లావాదేవీలు, వ్యాపార నిర్వహణపై చిన్న వ్యాపారులకు అవగాహన కల్పించడంలోనూ నీతి ఆయోగ్ సహాయం అందిస్తోంది. స్థానిక ఉత్పత్తులకు కావలసిన నాణ్యతా ప్రమాణాల ధృవీకరణ పత్రాలను సులభంగా పొందేలా చూడడంలోనూ, స్థానిక కళాకారుల నైపుణ్యాలను మెరుగుపరచడంలో కూడా నీతి

0: నీతి ఆయోగ్ తోడ్పాటునందిస్తోంది. ప్రతి జిల్లాకు ఉన్న ఒక ప్రత్యేక ఉత్పత్తిని గుర్తించి ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం కింద ఆ ఉత్పత్తికి ప్రత్యేక గుర్తింపు, ఎగుమతి అవకాశాలు కల్పిస్తున్నారు. కొండపల్లి బొమ్మలు, మంగళగిరి చేనేత వస్త్రాలు, పొందూరు ఖాదీ, మచిలీపట్నం కలంకారీ, ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ మొదలైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ ఇవ్వడం ద్వారా అంతర్జాతీయంగా వాటి బ్రాండ్ విలువను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, ప్రత్యేక రుచి కలిగిన ఆహార పదార్థాలకు కూడా భౌగోళిక గుర్తింపు లభిస్తోంది. పీఎం విశ్వకర్మ యోజన కింద సంప్రదాయ వృత్తుల వారికి నైపుణ్య శిక్షణతో పాటు ఆధునిక పరికరాల కిట్లు, తక్కువ వడ్డీకి ఉపాధి రుణాలు అందిస్తున్నారు. పీఎం ముద్రా పథకం కింద కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేవారికి, చిన్న వ్యాపారులు, దుకాణదారులకు, మహిళా పారిశ్రామికవేత్తలకు సులభంగా రుణాలు మంజూరు చేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా భారత్లో తయారీ కింద దేశంలో వస్తువులను తయారు చేసే పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో హస్తకళా ప్రదర్శనలు ఏర్పాటు చేసి స్థానిక వస్తువుల అమ్మకాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం మాత్రమే కాదు, వాటిని పలు మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం కూడా. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు మధ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి డిజిటల్ మీడియా, ఆన్లైన్ సాధనాలను ఉపయోగించుకోవాలి. పండుగల సమయంలో దేశంలో తయారైన ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలను కోరారు. పండుగలు, వేడుకలు మన సంప్రదాయాలను నిలబెట్టడమే కాకుండా ఒకరితో ఒకరు మమేకమయ్యే అవకాశాలను కూడా కల్పిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మనం ఏ వస్తువు కొనుగోలు చేసినా అది భారతదేశంలో తయారైందో లేదో తప్పకుండా చూసుకోవాలి. దేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల గర్వపడడం ద్వారా మాత్రమే భారతదేశం స్వయం సమృద్ధి సాధించే మార్గం సుగమమవుతుంది. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి తెలియచేయడం మన బాధ్యత. స్వయం సమృద్ధి సందేశాన్ని వ్యాప్తి చేయడంలో సృజనాత్మక ప్రపంచంలోని మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. వీరందరూ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని స్వీకరించి ఇతరులను కూడా ప్రేరేపించాలని నరేంద్రమోదీ కోరుతూ,
1: ఇస్ అవసర్ పర్ అప్నే ఆస్ పాస్ కే కారీగరో, శిల్ప్కారో ఔర్ విశ్వకర్మా సాథియో కా సమ్మాన్ కర్నా చాహియే. కుచ్ మహీనో బాద్ దీపావళి భీ ఆనే వాలీ హై, ఇస్కీ తయారీయా భీ ధీరే ధీరే శురూ హో రహీ హై. త్యోహారో కే ఇస్ మౌసమ్ మే मैं एक बार फिर आपसे वोकल फॉर लोकल का आग्रह दोहराऊंगा. और वोकल फॉर लोकल का मतलब केवल मिट्टी के दिए खरीदना नहीं है, इसका विजन बहुत बड़ा है. हम अपने घर के लिए जो भी सामान खरीदते हैं उसे एक बार जरूर देख लें कि वो भारत में बना हो. भारत के आत्मनिर्भर बनने का मार्ग भारत में बनी चीजों पर गर्व करने से ही प्रशस्त होगा. इस संदेश को ज्यादा से ज्यादा लोगों तक पहुंचाना भी हमारी जिम्मेदारी है. हमारे क्रिएटिव वर्ल्ड के साथियों, इन्फ्लुएंसर्स और सेलिब्रिटीज की भी इसमें बहुत बड़ी भूमिका है. मेरा आपसे आग्रह है कि स्वयं भी वोकल फॉर लोकल को अपनाएं और दूसरों को भी इसके लिए प्रेरित कीजिए.
0: స్థానికంగా కొనడం అంటే స్థానిక ఉత్పత్తులకు, చేతి వృత్తులకు, దేశంలో తయారైన వాటికి మద్దతు ఇస్తున్నామని అర్థం. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి సహాయపడే గొప్ప వైవిధ్యభరితమైన ఉత్పత్తులు దేశంలో ఉన్నాయని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంది. స్వదేశీ మంత్రం వోకల్ ఫర్ లోకల్ అనే నినాదం భారతదేశ స్వయం సమృద్ధికి, ప్రజల ఆర్థిక ఎదుగుదలకు దిక్సూచి వంటిది. దేశంలో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా చేతి వృత్తుల కళాకారులు, చిన్న వ్యాపారులు, స్థానిక శ్రామికులకు ఆర్థిక చేయూత అందుతుంది. సుసంపన్నమైన భారతదేశ సంస్కృతి వైభవాన్ని, హస్తకళాకారుల నైపుణ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం దోహదపడుతుంది. లోకల్ బ్రాండ్లను గ్లోబల్ బ్రాండ్లుగా మార్చడమే ఈ ఉద్యమం అంతిమ లక్ష్యం. వినియోగదారులుగా స్థానిక ఉత్పత్తులను

ఆదరించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో తమవంతు పాత్రను పోషించాలి. ప్రతి భారతీయుడు రోజువారీ జీవితంలో స్థానిక వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవడం వల్ల మన దేశం ప్రపంచ ఆర్థిక శక్తుల్లో అగ్రగామిగా నిలుస్తుంది. 2047 నాటికి దేశాన్ని పూర్తిస్థాయి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం కీలక పాత్ర పోషిస్తుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో స్వదేశీ మంత్రం వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.

0: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన వ్యాఖ్యానం జి అరుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరింతవరకు ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల్లో భాగంగా సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. విజయవాడ కేంద్రం నుండి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు వింటున్నారు FM 102.

ఎస్ లిజనర్స్ స్టూడియోలో టైం అయితే 10:16 దాటి 11 సెకండ్లు. పాటల పల్లకి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక మన పాటల పల్లకి కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలను మీ పేరుతో వినిపించాలి అనుకుంటే మీకు నచ్చిన పాట పేరు, చిత్రం పేరుతో పాటు మీ పేరు, ప్రాంతం పేరు వాట్సాప్ మెసేజ్ పంపించండి. మన పాటల పల్లకి వాట్సాప్ నెంబర్ 6304767436. ఇంకా ఆలస్యం చేయకుండా శంకర్ దాదా జిందాబాద్ చిత్రం నుండి పాటను వింటారు. పాడిన వారు దేవిశ్రీ ప్రసాద్ సాగర్. ఈ చిత్రం నుండి పాటను అడిగిన వారు ఎవరు అంటే సుధాకర్, అరుణ, కౌడిన్య, ప్రవళిక, తేజ గోపాలపట్నం నుండి. మరి వీరు కోరిన పాటను మన పాటల పల్లకిలో

ఇక మన పాటల పల్లకిలో తర్వాత మీరు వినబోయే పాట ఒకరికి ఒకరు చిత్రం నుండి మాకు నచ్చిన పాటను వినిపించండి అంటూ రమణారావు అరవింద్ ఆర్నవ్ లక్ష్మీ ప్రసన్న సాయిప్రియ గార్డెన్స్ మధువాడ నుండి అడుగుతున్నారు. మరి వీరు కోరిన ఒకరికొకరు చిత్రం నుండి పాటను వింటారు మన పాటల పల్లకిలో.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఆవార చిత్రం నుండి హరిచరణ్ తన్వి పాడిన పాట విన్నారు. మీరింతవరకు పాటల పల్లకి విన్నారు. సమయం 10:30 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో 28th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 యొక్క తాజా సమాచారం వింటారు. అనంతరం పాటల పల్లకి కార్యక్రమం కొనసాగుతుంది.